ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆస్వీయుజ మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 39 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు ఉదయం 9:10 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ జాతీయ ప్రసార విభాగం వారి ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాల ప్రసారంలో భాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం ఈరోజు ఉదయం 9:10. ఇక ఈరోజు ఉదయం 6:10 వేదపఠనం గావిస్తారు హర్ష ఆచార్యులు గారు. 6:15 భక్తిరంజనిలో తత్వాలు ఇంకా త్యాగరాజ కీర్తనలు. ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో ఏకకణ పేరాన్న జీవుల ద్వారా సోకే వ్యాధుల గురించి హెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పివి నరసింహారావు వ్యవస్థల కళాశాల హుజార్నగర్ వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ బి దస్మాబాయి గారు అందించే వివరాలుంటాయి. ఉదయం 7:00 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ. 7:15 ఉదయ తరంగిణి ఈనాటి కార్యక్రమంలో ఈరోజు ప్రపంచ సముద్రయాన దినోత్సవం గురించిన వివరం, అలాగే ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో హృద్రోగ సమస్యలు జీవనశైలి మార్పుల గురించి డాక్టర్ రమేష్ గోడపాటి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సుబ్బలక్ష్మి గారి వీణావాద్యం, మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్. 9:10 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, ఆకాశవాణి ఢిల్లీ జాతీయ ప్రసార విభాగం వారి ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాల ప్రసారంలో భాగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీలాస్య గారిచే భక్తి గీతాలు, వైలన్ మీద శ్రీ మొహమ్మద్ జియావుద్దీన్, మృదంగం శ్రీ పిజే భాస్కర్. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీ విశ్వనాథ్ గారిచే భజనలు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో సాహిత్యంతో దోస్తీ రచయిత్రి గారి ఆశలు కథ సంపుటి పుస్తక సమీక్ష, సమీక్షకులు శ్రీమతి సత్యగౌరి మోగంటి. శ్రీమతి సత్యగౌరి మోగంటి గారు ఈ కార్యక్రమం వనితాలోకంలో. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారాల్లో సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సమ్మక్క సారక్క కథ యక్షగానం అనిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నిర్ధారణ నివారణ చర్యల గురించి రాజేంద్రనగర్ పివి నరసింహారావు, పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారు అందించే వివరాలుంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భూక్య. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 0403240852, 2324085353. రైతులు శ్రోతలు అందరూ సమాధానాలు పొందవచ్చు ఫోన్ చేసి. 7:40 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 10:00 2026 గాను జపాన్లో నిర్వహించబడుతున్న 20వ ఆసియా క్రీడలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

అభిరాధసాజుగురతు ఆనో భరదక్షిణేనాభిసవ్యేన ప్రమృషా ఇంద్రమానో వసోర్నిర్భాకు ఉపక్రమస్వాభరధృషతాధృష్ణో జనానాం అదాశూష్టస్య వేదః ఇంద్రయ ఉణుతే అస్తి వాజో విప్రేభిస్సనిత్వః.

బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నూతిభిస్సీదసాదనం ఓం శాంతి శాంతి శాంతిః. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంఖ్యం యః పఠేన్నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం.

నరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మఘవన్ చిత్రమర్చా అభిఖ్యానో మఘవన్నాథమానాన్ సఖే బోధివసుపతే సఖీనాం రణం కృధిరణకృత్ సద్య శుష్మా భక్తే చిదాభజారాయే అస్మాన్ గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం.

గతిం జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా.

0: శాంతిః. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్చేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టు వాగంసస్తనూభిః. యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని గణపతి సూక్తం అంటారు. దీన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి సకల విధమైన శుభాలన్నీ కలుగుతాయి. ఏ పనైనా సరే నిర్విఘ్నంగా జరుగుతుంది. స్వస్తి.
1: మీరు ఇంతవరకు హర్ష ఆచార్యుల గారిచే వేద పఠనం విన్నారు, మొదటి భాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో తత్వాలు ఇంకా త్యాగరాజస్వామి కీర్తనలు విందాం.

మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో తత్వాలు ఇంకా త్యాగరాజస్వామి కీర్తనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి. పొలం పనులు.

0: ఈనాటి కార్యక్రమంలో ఏకకణ పరాన్న జీవుల ద్వారా సోకే వ్యాధుల గురించి హెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పివి నరసింహారావు, వ్యవసాయ కళాశాల హుజూర్నగర్ వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ బి దస్మాబాయి గారు అందించే వివరాలు విందాం.
1: నమస్కారం, నేను డాక్టర్ దస్మాబాయి, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెటనరీ పారాసైటాలజీ, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, మామ్నూర్, వరంగల్, పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ నుండి చెప్తున్నాము. ఏకకణ పరన్న జీవుల ద్వారా సోకే వ్యాధులు. ఈ ఏకకణ పరన్న జీవులు అంటే ముఖ్యంగా ఈ వ్యాధులు రక్తంలో వ్యాపిస్తాయి. అవి టిక్స్, గోమార్ల వల్ల కానీ, ఈగల వల్ల కానీ ఈ వ్యాధులు సంక్రమణ జరుగుతాయి. అందులో ప్రథమంగా మనం తెలుసుకోవాల్సినది కుందేటి వెర్రి వ్యాధి, దానినే మనము ట్రిప్నోజోమియాసిస్ అని కూడా అంటారు. వర్షాకాలంలో పశువులకు సోకే కుందేటి వెర్రి వ్యాధినే కొన్ని ప్రాంతాల్లో సర్రా వ్యాధి అని, తిక్క రోగం అని సంబోధిస్తుంటారు. ట్రిప్నోజోమా ఎవాన్సి అనే ఏకకణ జీవుల వల్ల ఈ వ్యాధి పశువుల్లో సోకుతుంది. వ్యాధికారక క్రిములు రక్తంలోని ఎర్రరక్త కణాల వెలుపల ఉండి పోషక పదార్థాలని, గ్లూకోజ్ను సంగ్రహిస్తాయి. దీని వలన పశువులు రక్తహీనతకు, నరాల బలహీనతకు గురవుతాయి. పశువులతో పాటు గుర్రాలు, కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులు కూడా సర్రా వ్యాధికి గురవుతాయి. దేశవాళీ పశువుల కంటే సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తరచుగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ ట్రిప్నోజోమియాసిస్ అనే వ్యాధి టబానస్, స్టొమాక్సిస్ జాతులకు చెందిన జోరీగల కాటు ద్వారా సర్రా వ్యాధి పశువులకు వ్యాపిస్తుంది. ఈ జోరీగల వృద్ధికి అనుకూలంగా ఉండే వర్షాకాలంలో, వర్షాకాలాంతంలో ఈ కుందేటి వెర్రి వ్యాధి ఎక్కువగా సోకుతుంది. అలాగే లోతట్టు ప్రదేశాలు, నీరు నిలిచే ప్రదేశాలు, మురుగు నీటిపారుదల ప్రదేశాలు, అడవుల ప్రాంతాలు జోరీగల వృద్ధికి అనుకూలం కాబట్టి ఆ ప్రాంతాల్లో

కూడా వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. ఈ ఏకకణ జీవులు రక్తంలో దాగి ఆ పశువుల రక్తాన్ని సంగ్రహించిన జోరీగలు ఆరోగ్యమైన పశువును కాటువేయడం వల్ల 7 నుండి 10 రోజుల్లో ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, పశువుల్లో ఈ వ్యాధి తీవ్రంగా సోకితే మరణాలు 80 నుంచి 100% వరకు ఉంటాయి. లక్షణాలు ఒకే మాదిరిగా కాకుండా విచిత్రంగా ఒక్కో రకంగా ఉండి 1-2 రోజుల్లో మరణిస్తాయి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో లేదా అధికంగా ఉంటుంది. మేత నీరు తీసుకోవు. కొన్ని పశువులు మేత తింటూ నెమరు వేసినట్లు నటిస్తాయి, వెర్రిచూపులు చూస్తాయి, తడబడుతూ నడుస్తాయి, వస్తువులను గుద్దుకుంటాయి, గుండ్రంగా తిరుగుతుంటాయి, కడుపు నొప్పి వంటి లక్షణాలను కనిపిస్తాయి. అప్పుడప్పుడు పశువు వణుకుతూ ఉంటాయి, మెడను ఒకవైపు వంచుతాయి, ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చినట్టు విరుచుకొని పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్తాయి. కళ్ళు ఎర్రగా ఉండి గుండ్రంగా తిప్పుతూ ఉంటాయి. కంటి పొరలపై స్పష్టంగా ఎర్రటి రక్తపు చారలు కనిపిస్తాయి. పాడి పశువుల్లో పాలోత్పత్తి అకస్మంగా తగ్గిపోతుంది. దుక్కిటెడ్లు పనుల మధ్యలో పనికి మొరాయిస్తాయి. ఈ సర్రవ్యాధి దీర్ఘకాలికంగా సోకిన సందర్భాల్లో మరణాల శాతం 30% ఉంటుంది. దీర్ఘకాలికంగా ఈ వ్యాధి సోకిన పశువుల్లో ఆకలి మందగిస్తుంది. క్రమక్రమంగా రక్తహీనత కలిగి బలహీనమవుతుంది. కాళ్ళు పొట్ట కింద నీరు చేరుతుంది. తరచుగా జ్వరం వస్తుంది. కళ్ళ వెంట నీరు పుసులు కడతాయి. ఒక్కొక్కసారి దృష్టిలోపం సంభవిస్తుంది. పలుచటి జిగురుతో కూడిన పేడను వేస్తాయి. మూత్రం అధికంగా పోస్తూ ఉంటాయి. ఉపరితల వినాల గ్రంథులు వాస్తాయి. చర్మంపై దద్దులు లేస్తాయి. చివరి దశల్లో లేవకుండా పోయి 1-2 మాసాల్లో మరణిస్తాయి. ఈ వ్యాధి నిర్ధారణ కోసము రక్త పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. శరీరం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో వ్యాధికారక జీవులు ఉపరితల రక్తనాళాల్లో చేరడం వలన ఏకగణ జీవులు గుర్తించడం కష్టం. కొన్ని పరిస్థితుల్లో దీర్ఘకాలిక కేసుల్లో కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్టులు వ్యాధి నిర్ధారణకు సహకారిక ఉంటాయి. ముఖ్యంగా ఈ ట్రిప్నోజోమియాసిస్ వ్యాధి చికిత్స గురించి తెలుసుకున్నట్లయితే, వ్యాధి చికిత్సకు ప్రస్తుతం లభ్యమయ్యే సర్రాల్, నగనాల్, బ్యాట్రినిల్, ట్రిక్విన్, బెర్నిల్, టీవాన్సీ, ప్రోజమిన్, ట్రైట్రిల్, యాంట్రిసిడ్ ప్రోసాల్ట్లు, నీల్ బెర్రీ మొదలైన మందుల్లో ఒకదానిని తగు మోతాదులో పశు వైద్యుల సలహాపై వాడాలి. సబ్ క్లినికల్ కేసుల చికిత్సకు ట్రిక్విన్, క్లినికల్ కేసుల చికిత్సకు ట్రిక్విన్ ఎస్ని వాడతారు. వ్యాధికారక క్రిములు పశువుల్లో గ్లూకోజ్, ఎర్రరక్త కణాల సంఖ్యను తగ్గించివేస్తాయి. కాపున చికిత్సలో భాగంగా డెక్స్ట్రోజ్, బి కాంప్లెక్స్, ఐరన్తో కూడిన మందుల్ని వాడాల్సి ఉంటుంది. పోషక పదార్థాలతో కూడిన దాణా, విటమిన్లు, ఖనిజ లవణాల మిశ్రమాన్ని వాడుతూ ఉండాలి. వ్యాధి చికిత్స తదనంతరం పశువులకు తాత్కాలికంగా ఉపశమనం కలిగిన పశువుల రక్తంలో ట్రిప్నోజోమ్స్ క్యారియర్స్గా ఉండి వ్యాధి వ్యాప్తికి సహకరిస్తాయి. కావున చికిత్స సంపూర్ణంగా చేయించాలి. పశువులకు కుందేటి వెర్రి వ్యాధి ఉధృతంగా సోకే సందర్భాల్లో విలువైన పశువులకు నివారణగా ఖరీదుతో కూడుకున్న ట్రిక్విన్ వంటి ఇంజెక్షన్లను కూడా చేయవచ్చును. నివారణలో భాగంగా జోరీగల వ్యాప్తి అరికట్టాలి. పశుశాలల్ని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. అదేవిధంగా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని కూడా పద్ధతులను పాటించాలి. సో ఈ విధంగా మనము ముఖ్యంగా ఈ ఈగల బెడదను నివారించినట్లయితే ఈ వ్యాధి వ్యాప్తిని మనము అరికట్టవచ్చును. వ్యాధి వ్యాప్తికి కారకమైన ఈ జోరీగలు ముఖ్యంగా టబానస్, స్టొమాక్సిస్ లాంటి జోరీగలను ఈ పశుశాలలో రాకుండా మనము కొన్ని ఈ ఈగల బెడద కోసం మనము కొన్ని మందులను స్ప్రే చేసినట్లయితే, ముఖ్యంగా ఈ డెల్టామెత్రిన్ బ్యూటాక్స్ని స్ప్రే చేసినట్లయితే ఈ ఈగల బెడదను మనము నివారించవచ్చును. అదేవిధంగా ఈ

వ్యాధి వ్యాప్తిని మనము అరికట్టవచ్చును. అదేవిధంగా దానితో పాటుగా షెడ్ యొక్క నిర్మాణము, షెడ్ చుట్టూ స్క్రీన్స్ని, జాలి లాంటి జాలీలను మనము వాడినట్లయితే ఈ ఈగల వ్యాప్తిని, ఈగల ఎంట్రీని మనము నివారించవచ్చును. అదేవిధంగా ఈ ఈగలు, ఈ జూరిగలు, ముఖ్యంగా టెబానస్ ఒక్కొక్కసారి 1 ml నుంచి 2 ml వరకు రక్తాన్ని త్రాగి పశువుకి ఎక్కువగా అనీమియాను కలుగజేస్తాయి. అదేవిధంగా ఎనిమియాతో పాటు ఈ కుందేటి వెర్రి వ్యాధిని కూడా సంక్రమణాన్ని వ్యాప్తి చెందుతుంది. సో ఈ ఈగలు ఒకటేసారి మందలో ఉండే పశువుల్ని, షెడ్లలో ఉండే అన్ని పశువుల్ని ఒకేసారిగా పుట్టి ఈ వ్యాధిని వ్యాప్తి చెందిస్తాయి. సో ఈ వ్యాధిని నివారణ కోసము చికిత్సతో పాటు మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ అంటే యాజమాన్య పద్ధతులను కూడా వాడినట్లయితే ఈ వ్యాధి వ్యాప్తిని మనము అరికట్టవచ్చును. ధన్యవాదాలు.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నిర్ధారణ నివారణ చర్యల గురించి రాజేంద్రనగర్ పివి నరసింహారావు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారు వివరాలు అందిస్తారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్ అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపోటు మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

0: జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈరోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూ సమీకరణ పథకం కింద ఎకరాకంటే తక్కువ పొడి జరీబు భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక వృత్తి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్ షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
3: డీఎస్సీకి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్ధంలో న్యాయం, ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పు

0: తీసుకుని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్తో కూస్తో భరోసా ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండి ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్టేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం అక్టోబర్ 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. భారతేన రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాది నియమస్య విషయ స్వకీయాః హితచింతాః పునః స్పష్టతయా ప్రతిపాదితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సంయుక్త రాష్ట్ర మహాసభాయాః అధివేశనావసరే హ్యః సాయం సంయుక్త రాజ్యామెరికా దేశస్య విదేశమంత్రిణం మార్కో రూబియో ఇత్యేతం మిలితవాన్. తథా ఏతం అభినియమం ప్రతి భారతస్య చింతాః తస్య సమక్షం ప్రస్తుతవాన్. ఉభౌ నేతారౌ భారత సంయుక్త రాజ్యామెరికయా దేశయోః ద్వైపక్షీయ సంబంధానాం, యుక్రేనస్య చ పరిస్థితీనాం విషయే అపి చర్చాం కృతవంతౌ. సంయుక్త రాజ్య అమెరికా దేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః గత సప్తాహే రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాది నియమం విధిరూపేణ ప్రవర్తితవాన్. అస్య అధినియమస్య అంతర్గతం రూస దేశాత్ తైలం వాతేంధనం చ క్రయమాణేభ్యః దేశేభ్యః అధికతమం 100% శుల్కం ఆరోపయితుం ప్రావధానమస్తి. అస్య ప్రత్యుత్తరె నవదిల్ల్యా ఉక్తం యత్ భారతం స్వకీయానాం ఆర్థికహితానాం సంరక్షణాయ తథా రాష్ట్రస్య ఊర్జా సురక్షాం సునిశ్చేతుం సర్వాన్ ఆవశ్యకాన్ ఉపాయాన్ కరిష్యతి. డాక్టర్ జయశంకరః రవివాసరే న్యూయార్క్ నగరం ప్రాప్తవాన్ తథా సంయుక్త రాష్ట్ర మహాసభాయాః 81వ అధివేశనే భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కురవనస్తి. జయశంకరేణ సహ మేళనానంతరం రూబియో ఉక్తవాన్ యత్ ఉభౌ దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకురుతః తథా ప్రముఖేషు క్షేత్రీయ ప్రాథమికతా విషయేషు ఆగామిషు చ బహుపక్షీయ ప్రయాసేషు సమన్వయేన కార్యం కురుతః. నిర్వాచనాయోగేన ఉక్తం

0: यत् मतदातृ सूच्याः पुनरीक्षणं समेत्य सर्वे निर्णयाः सर्वसम्मत्या गृहीताः। आयोगेन संसूचितं यत् तेन अनेके निर्णयाः गृहीताः, प्रायः चत्वारिंशत् नूतनाः उपक्रमाः प्रारब्धाः तथा विगतेषु मासेषु सम्पूर्णदेशे विशेष गहन पुनरीक्षणं समेत्य अनेक नैर्वाचनिक परिष्काराः कृताः। आयोगेन बलं प्रदत्तं यत् मतभेदाः कस्यापि संस्थायाः विचारविमर्शस्य सामान्यः भागः अस्ति। अन्तिम निर्णयग्रहणात् पूर्वमेव एषः निर्णयग्रहणप्रक्रियायाः अपि अभिन्नः भागः भवति। उत्तरप्रदेशस्य मुख्यमन्त्री योगी आदित्यनाथः टैक्सी इति भाटक चालकेभ्यः कृषकेभ्यश्च साहाय्यं प्रदातुम् उद्दिष्टां भारत टैक्सी योजनां तथा मुख्यमंत्री कृषक समृद्धि योजनां च प्रारब्धवान्। अस्याः योजनायाः अन्तर्गतं द्विचक्रिका यानानां, भाटकयानानां तथा त्रिचक्रिका यानानां चालकाः कस्यापि शुल्कस्य देयकं विना स्वनाम पञ्जीकर्तुं शक्नुवन्ति। तेभ्यः पञ्चलक्षरूप्यकाणां पर्यन्तं सामाजिक सुरक्षा कवचमपि प्रदास्यते। मुख्यमंत्री कृषक समृद्धि योजनायाः अन्तर्गतं उत्तरप्रदेश सहकारी ग्रामीण विकास बैंकेन कृषकेभ्यः प्रदीयमानेषु ऋणेषु वृद्धिमूल्यं 11%-तः 6% यावत् न्यूनीकृतमस्ति। वित्तमन्त्रालयेन संसूचितं यत् सर्वे सार्वजनिकक्षेत्रीयाः बैंकाः, क्षेत्रीयग्रामीणबैंकाश्च अस्मिन् मासरे रविवासरे 27 दिनांके उद्घाटिताः भविष्यन्ति। भारतस्य पुरुष बैडमिंटन दलं जापानदेशस्य आईची नगरे उपान्त्यचक्रे चीनदलेन 1-3 इत्यंकान्तरालेन पराजितम्। अनेन पराजयेन भारतेन कांस्य पदकं प्राप्तं। सहैव भारतस्य पदकसंख्या 12 जाता, यस्मिन् 1 सुवर्णं, 5 रजतपदकानि तथा 6 कांस्यपदकानि सन्ति। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केन्द्रं। మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖవిందం అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ.
2: రాష్టంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల హీరింగ్, ఓటర్లు సమర్పించే ధృవపత్రాల పరిశీలన, వాటి అప్లోడింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ హియరింగ్, డాక్యుమెంట్ అప్లోడింగ్ ప్రక్రియను ఆయన ఇటీవల పరిశీలించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానాలను తప్పనిసరిగా పాటిస్తూ అన్మ్యాప్డ్ ఓటర్లు, ఓటర్ వివరాల్లో వ్యత్యాసాలున్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లకు ఎన్నికల సంఘం మరింత వెసులుబాటు కల్పించిందని, సంబంధిత ఓటరు వ్యక్తిగతంగా హియరింగ్కు హాజరు కాలేని సందర్భంలో కుటుంబంలోని వయోజన సభ్యుడు ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ఎదుట హాజరై అవసరమైన ధృవపత్రాలు, సమాచారాన్ని సమర్పించవచ్చని ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. జిల్లాలో దీర్ఘకాలంగా వేల కుటుంబాలను ప్రభావితం చేస్తున్న రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నిషేధిత ఆస్తుల సమస్య పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం తాజాగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్ఎండిఏ, డిటిసిపి తదితర సంస్థల అనుమతులు పొందినప్పటికీ 22A కారణంగా రిజిస్టేషన్ సమస్యలు ఎదుర్కొంటున్న కేసులను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించనుంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో జీవో 118 పరిధిలో మొత్తం 9792 ప్లాట్ల క్రమబద్దీకరణకు సంబంధించి కూడా మెమో జారీ చేసినట్లు ప్రభుత్వం శాసనసభలో వెల్లడించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలోని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో వివిధ దశల్లో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ గృహాల పనులు పూర్తైనట్లు గృహ నిర్మాణ శాఖ ప్రకటించింది. సుమారు 21,000 ఇళ్లు 26 ప్రాంతాల్లో ఉండగా ఆయా గృహాలకు 5-7 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తూ డ్రా ద్వారా లబ్దిదారుల ఎంపికను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు రాష్ట గృహ నిర్మాణ శాఖ అధికారులు సూచించారు. సామాజిక భద్రతా సంక్షేమ పథకాల్లో భాగంగా జిల్లాలో జిల్లాల్లో ఆసరా పింఛన్లు పెద్ద సంఖ్యలో లబ్దిదారులకు అందుతున్నాయి. రాష్ట ప్రభుత్వ ఆసరా ప్రత్యక్ష డాష్ బోర్డులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మొత్తం 149,482 మంది లబ్దిదారులు నమోదయ్యారు. వీరిలో వృద్ధాప్య పింఛన్దారులు 61,742 మంది, దివ్యాంగులు 22,037 మంది, వితంతువులు 58,915 మంది, ఒంటరి మహిళలు 5,000

0: 876 మంది ఉన్నారు. చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా బాధితులు, బీడీ కార్మికులు తదితర వర్గాలకు చెందిన లబ్ధిదారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. జిల్లా రవాణా మౌలిక వసతుల్లో అత్యంత కీలకమైన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం తాజా లక్ష్యాన్ని నిర్ణయించింది. జాతీయ రహదారి 163పై 2018లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు గతంలో పలు గడువులు దాటిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు. ఈ కారిడార్ పూర్తయితే ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, నారపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు భువనగిరి, జనగామ, వరంగల్ వైపు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడనుంది. రైల్వే రవాణా అభివృద్దిలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు ఉపయోగపడే మరో ప్రధాన ప్రాజెక్టుగా సికింద్రాబాద్ ఘట్కేసర్ నుంచి కాజీపేట వరకు 110 కిలోమీటర్ల రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. ఘట్కేసర్ కాజీపేట విభాగంలో అదనపు లైన్లు ఏర్పాటైతే ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా సామర్థ్యం పెరగడం, ప్రస్తుతం ఉన్న మార్గంపై రద్దీ తగ్గడం, రైళ్ల నిర్వహణ సామర్థ్యం మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉంటాయని రైల్వే శాఖ పేర్కొంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 1,511 కోట్ల రూపాయల విలువైన పలు భారీ అభివృద్ది పనులకు ఇటీవల శంకుస్థాపన జరిగాయి. పనుల పురోగతి, ప్రాజెక్టులు, నిర్మాణాల కార్యాచరణపై జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉప్పల్ భగాయత్ ఫేజ్ 3లో 10 ఎకరాల్లో 98 కోట్ల రూపాయలతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనం, ఏవోసీ సెంటర్ పరిధిలో 960 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ రహదారులు, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద 416 కోట్ల రూపాయలతో 6 వరుసల ఫ్లైఓవర్, 37.50 కోట్ల రూపాయలతో 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి వీటిలో ఉన్నాయి. కుక్కట్పల్లిలోని రంగధాముని చెరువు, ఐడిఎల్ లేక్ అభివృద్ది పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. చెరువులో సంవత్సరాలుగా పేరుకుపోయిన పూడిక, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగిస్తూ చెరువును లోతుగా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవి రంగన చెరువును పరిశీలించి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించారు. నిమజ్జనానికి అనువుగా ఒక భాగంలో చెరువు లోతును 25 అడుగులకు పైగా పెంచినట్లు అధికారులు వివరించారు. నిమజ్జన అనంతరం కూడా చెరువు పునరుద్ధరణ పనులు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
1: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప్ యాత్ర 15 సెప్టెంబర్ ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం 7 అక్టోబర్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు అల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్యసమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ

శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినదే C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కేప్ వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం

భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఎంవీకే వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామీలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో, యుద్ధాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒకరు నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మిరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయిస్, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.

0: దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జైమీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4 అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్తో పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

సముద్రం ప్రకృతికి ఒక అపారమైన వరం. అవునా? దేశాల మధ్య వాణిజ్యానికి, రవాణాకు, అలాగే ఆర్థిక అభివృద్ధికి సముద్ర మార్గాలు కూడా ఎంతో కీలకం. ఇవన్నీ ఎందుకంటే ఈరోజు ప్రపంచ సముద్రయాన దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం సహజంగా సెప్టెంబర్ చివరి గురువారం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సముద్రయాన రంగం ప్రాధాన్యత గుర్తు చేసుకోవటం, అలాగే సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ, అలాగే నావికుల సేవలను గౌరవించడం ఇంకా ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యాలవి. అలాగే ప్రపంచ వాణిజ్యంలో సముద్ర రవాణా కీలక పాత్ర పోషిస్తోంది. నౌకలపై పనిచేస్తున్న నావికులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రపంచ దేశాల అవసరాలను తీర్చడంలో విశేష సేవలందిస్తున్నారు. అదే సమయంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించటం, సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవటం, అలాగే సుస్థిరమైన సముద్రయానాన్ని ప్రోత్సహించడం కూడా మనందరి బాధ్యత. కనుక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, సముద్రం దేశాలను ఎప్పుడూ వేరు చేయదు, వాణిజ్యపు అలలతో ప్రపంచాన్ని కలుపుతుంది. అందుకే సురక్షితమైన సముద్రాలు, స్వచ్ఛమైన సముద్రాలు, సుస్థిరమైన సముద్రయానమే మన భవిష్యత్తుకు బలమైన బాట అంటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఉదయతరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో హృద్రోగ సమస్యలు, జీవనశైలి మార్పుల గురించి డాక్టర్ రమేష్ గోడపాటి గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన హృద్రోగ సమస్యలు, జీవన శైలి మార్పులు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: ప్రస్తుతము జీవన శైలిలో విపరీతమైన మార్పులు, అందులో ఈ నగరంలో ఉండే వాళ్ళలో ప్రకృతికి అనుగుణంగా కాకుండా విరుద్ధంగా అనొచ్చు లేదంటే విపరీతంగా అనొచ్చు, ఆ జీవన శైలిలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఈ జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా హృద్రోగ సమస్యలు ఎలా వస్తున్నాయి?
1: గత 30-40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు గుండెకు సంబంధించిన సమస్యలు రావటం అనేది 2 నుండి 3 రెట్లు పెరిగినాయండి. ఇలా గుండె సమస్యలు పెరగటమే కాకుండా అంతకుముందు వచ్చే వయసుతోటి పోల్చి చూస్తే ఇప్పుడు 10 సంవత్సరాలు తక్కువ వయసులోనే గుండెకు సంబంధించిన సమస్యలన్నీ వస్తున్నాయి. అండ్ వీటికి ప్రధానమైన కారణం మారుతున్న మన జీవన శైలి అండి. ఒకటి, మనకి ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయిందండి. అంతకుముందు కనీసం ఎంత కొంత నడుకుండేది, ఇప్పుడేంటంటే ఇంట్లో నుంచి కారు లేదా స్కూటర్ ఎక్కుతాం, ఆఫీస్కి వెళ్తాం, లిఫ్ట్లో చైర్లో కూర్చుంటాం. సో అసలు శారీరక శ్రమ, వ్యాయామం అనేది చాలా వరకు తగ్గిపోయింది. రెండోది ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీవీలో, ఓటీటీలో, నెట్లో చూసుకోవడంతో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు బాగా తగ్గిపోతుంది అండి.
0: దాంతోపాటు మొబైల్ భూతం కూడా ఉండనే ఉంది.
1: ఎగ్జాక్ట్లీ అండి. వీటితో పాటు మనకు పెరుగుతున్న స్ట్రెస్, అట్ ద సేమ్ టైం మనకి ఫాస్ట్ ఫుడ్ అవైలబిలిటీ అండి. ఒక అరగంటలో మన ఇంట్లో మనకు కావాల్సిన ఆహారం అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా వాటిలో ఫ్యాట్స్ ఎక్కువ ఉండటం కానీ, షుగర్స్ ఎక్కువ ఉండటం కానీ, వీటన్నిటి వలన మన ఆహార అలవాటు వలన కూడా ఈ గుండె జబ్బులు రావటం అనేది పెరిగింది. అదే సమయంలో ధూమపానం, మద్యపానం రెండు పెరగటం, వీటన్నిటి వలన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటామండి. ఎక్కువ మంది షుగర్ బారిన పడటం, అదేవిధంగా బీపీ బాగా ఎక్కువ ఉండటం, ఊబకాయం పెరగటం, ఒబేసిటీ అనేది పెరగటం, ఇవన్నీ కూడా గత 30-40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే బాగా పెరిగినాయండి. వీటన్నిటి వలన మనకి గుండె జబ్బులు రావటం అనేది పెరిగిందనమాట.
0: డాక్టర్ గారు, గతంలో మన పెద్దలు సూర్యోదయంతో పని మొదలుపెట్టి సూర్యాస్తమయానికల్లా భోజనాన్ని ముగించి 9-9.5 పడుకునేవాళ్ళు ప్రశాంతంగా. ఇప్పుడు అటు ఇతర దేశాల టైంకి అనుకూలంగా పనిచేయడము, ఎక్కువగా శ్రమ లేని జీవితం గడుపుతూ శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరిగింది.
1: అవునండి.
0: స్ట్రెస్ దీని కారణంగా టార్గెట్స్ అని, అచీవ్మెంట్స్ అని, మిడ్ నైట్ పనిచేయడము, అలాగే భోజనాన్ని కూడా ఉదయానికి సరైన సమయంలో తినకుండా అర్ధరాత్రి భోజనాలు చేయడం, మిడ్ నైట్ బిర్యానీలని, ప్రాసెస్డ్ ఫుడ్స్ అని ఇలాంటివన్నీ తినడం వల్ల కూడా మార్పు గురవుతున్నాయి.
1: అవునండి.
0: ఇవి గుండెని ఎలా ప్రభావితం చేస్తున్నాయి?
1: ప్రతి మనిషికి కనీసం 6 నుండి 7 గంటల నిద్ర అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు చాలామంది ఇటీవల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మిగతా వారు కానీ యూఎస్ టైమింగ్స్ తోటి రాత్రి నిద్ర లేకుండా గడపడం అనేది

0: లేదా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ టీవీలు బారిన కానీ వాట్సాప్ సోషల్ మీడియాలు చూసుకుంటూ నిద్ర తగ్గిపోవటం అనేది చూస్తున్నాం. సో ఇలా నిద్ర తగ్గటం అనేది కూడా గుండె జబ్బులు రావటానికి కారణమవుతుంది. రెండోది, సరైన ఆహారం సరైన సమయంలో తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆడ్ టైమింగ్స్లో తీసుకోవటం, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, వీటన్నిటి వల్ల కూడా మనకి గుండె జబ్బులు అనేవి పెరుగుతున్నాయి. మూడోది మన స్ట్రెస్ ఫ్యాక్టర్ అండి. అంటే గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే మనకి క్రమేణా స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది, కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. ఇందులో మనం గెలవాలన్న తపనతోటి ఏంటంటే మనం ఎంతవరకు సాధించగలము, మన క్యాపబిలిటీ ఏంటి అనేది చూసుకోకుండా దానివల్ల స్ట్రెస్ పెంచేసుకుంటూ దానివల్ల కూడా హార్ట్ అటాక్స్ రావడం అనేది, గుండె జబ్బులు రావడం అనేది బాగా పెరిగిందండి.
1: మారుతున్న జీవన శైలి వల్ల కుటుంబంలో కూడా మానసికంగా విభేదాలు మనస్పర్తలు వచ్చే అవకాశం కూడా ఉంది కదండి.
0: అవునండి, ఎక్కువ టైం పనిచేస్తున్న తోటి ఫ్యామిలీ తోటి టైం అనేది తగ్గిపోయింది. అండ్ రెండోది, మన సోషల్ సర్కిల్ అంటే మన స్నేహితులు కానీ దగ్గర బంధువులు కానీ వారితోటి సమయం గడపటం, అది కూడా క్వాలిటీ సమయం గడపటం అనేది బాగా తగ్గిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఫోన్లు చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ సోషల్ మీడియాతో స్పెండ్ చేసుకుంటూ మనుషులకి ఒకరికొకరికి మధ్యలో ఉండే అనుబంధాలు, ఆ టైము, ఆ సోషల్ సపోర్ట్లు ఇవన్నీ బాగా తగ్గినాయండి ఇటీవల కాలంలో. ఇప్పుడు చాలామంది సిటీల్లో పక్కనే అపార్ట్మెంట్లు ఎవరు ఉంటున్నారో కూడా మనకు తెలియని పరిస్థితి,
1: ఏం జరుగుతుందో కూడా తెలియదు.
0: ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ సోషల్ సపోర్ట్ సిస్టమ్స్ బ్రేక్డౌన్ అయినప్పుడు స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోద్దండి. అంతకుముందు అలా కాదు, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతోటో ఫ్యామిలీ మెంబర్స్తో గడపటం, స్నేహితులతో టైం గడపటం, అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవటం ఇవన్నీ ఉండే, ఇవి ఇటీవల కాలంలో బాగా తగ్గిపోతున్నాయి. అవి కూడా ఒక కారణం గుండె జబ్బులు పెరగటానికి.
1: చక్కగా ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత పిల్లల్ని గుండెల మీద ఆడిపించుకున్నప్పుడు ఇంకో వైద్యుడితో అవసరం ఉండేది కాదు.
0: అవునండి,
1: అదే ఒక రకమైన ఆరోగ్యాన్ని కలగజేసేది, ఆనందం కూడా.
0: ఎగ్జాక్ట్లీ అండి.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, ఇన్సోమ్నియా మీరు అన్నట్టుగా నిద్రలేమి కారణం ఒకటి, ఇండైజెషన్ సరిగ్గా తిన్నది అరగకపోవడం, ఎందుకంటే అకాలంలో తింటున్నాం కాబట్టి, వీటన్నిటికి గాను నిద్రపడడానికి ఒక టాబ్లెట్, అరగడానికి ఒక టాబ్లెట్, కాన్స్టిపేషన్ వచ్చింది మోషన్ పోవడానికి ఒక టాబ్లెట్, ఇలా రకరకాల సమస్యలకి రకరకాల మందులు వాడుతూ జీవన శైలిలో వచ్చిన మార్పులు ఇవన్నీ క్యూములేటివ్ గా హార్ట్ మీద మైండ్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు కదండి.
0: డెఫినెట్లీ అండి, ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా గుండె జబ్బులు పెరగడానికి కారణాలు అవుతున్నాయండి. ఇవి కనుక మనం సరిచేసుకుంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నింటినీ తగ్గించుకోవచ్చు అండి. అంటే షుగరు, బీపీ, గుండెకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది.
1: బీపీ ఒక ముఖ్య కారణం కదండి డాక్టర్ గారు ఈ హార్ట్ అటాక్ విషయంలో.
0: అవునండి.
1: సో ఒకవేళ హార్ట్ అటాక్ సర్ఫేస్ అవుతుంది, మనలో వస్తుందన్న భావన కలిగినప్పుడు తొలుతగా ఇంట్లో చేయాల్సిన జాగ్రత్త చెప్పండి.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, చాలామంది మనకి ఏదైనా సమస్య ఉంటే మాత్రమే మనం హాస్పిటల్కి వెళ్ళాలి అన్న అభిప్రాయంలో ఉంటారు. అది అలా కాదు. ఇప్పుడు మనకు ఒక కారో స్కూటరో ఉంటే 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో మనం దాన్ని సర్వీసింగ్ పంపిస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేకపోయినా. సో మనం కూడా ఒక వయసు దాటిన తర్వాత రెగ్యులర్గా ఒక చెకప్ చేసుకుంటే మనకి గుండె జబ్బుకి దారితీసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అందులో మీరు చెప్పినట్లు బీపీ ఎక్కువ ఉండటం, షుగర్ ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, లేదా ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్, వెయిట్ ఎక్కువ ఉండటం, అబ్డామినల్ ఒబేసిటీ అంటాం ఇలాంటివి ఉండటం. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ముందే గుర్తించగలిగితే వాటికి కనుక మనం జీవనశైలి మార్పుల ద్వారా కానీ మందుల ద్వారా కానీ కరెక్ట్ చేసుకోగలిగితే గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది, ఒకటి. రెండోది, ఎవరికైనా గుండె జబ్బు మొదలైతే దాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యం తీసుకోవటం ద్వారా గుండెపోటు రాకుండా, మరణాలు సంభవించకుండా, గుండె డ్యామేజ్ జరగకుండా కాపాడుకోగలిగే అవకాశం కూడా ఉంటుందండి.
1: స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అన్నట్టుగా.
0: ఎగ్జాక్ట్లీ.
1: ముందుగానే మనం తొలినాళ్లలోనే గుర్తించినట్లయితే దాని ప్రభావం తీవ్రతరమై మనల్ని ఇబ్బంది పెట్టకుండా దానికి కావలసిన ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ అండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. మనం అసలు గుండె జబ్బులు బారిన పడకుండా మనం కాపాడుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 30 సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరైనా కూడా ఒకసారి పరీక్ష చేసుకుని వారి కొలెస్ట్రాల్ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, అండ్ ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనకి ఈసీజీ, ఎక్కో ఇలాంటివి ఒకసారి చెక్ చేసుకుని చూస్తే అవన్నీ బాగానే ఉంటే 5 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేసుకుంటే చాలు, ఒక 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు. 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవటం అనేది మంచిది. ఒకవేళ 30 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రాథమిక దశలో చేసినప్పుడు ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే, అంటే ఇప్పుడు షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, దాన్ని అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా చెక్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
1: అలాగే ఏ జీవనశైలి అయితే ఈ ప్రస్తుత ఇబ్బందిని కలగజేస్తుందో ఆ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం అంటారా?
0: తప్పకుండా అండి. అండ్ అది చిన్నపిల్లలు అప్పటి నుంచే మనం అలవాటు చేయటం.

0: చాలా ఇంపార్టెంట్ అండి. సో చిన్నపిల్లలు అప్పటి నుంచే వారు బయటికి వెళ్ళి ఆడుకునే విధంగా, అవుట్డోర్ గేమ్స్ ఆడుకునే విధంగా మనం ప్రోత్సహించడం, పెద్దవారు కూడా రోజు కనీసం ఒక అరగంట పాటు, వారంలో కనీసం ఒక 5 రోజులు వ్యాయామం చేయటం, అంటే ఏం లేదు సింపుల్ నడక, చెమట పట్టేలాగా నడక చేయటం కూడా సరిపోతుంది, అది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లస్ డైట్ అలవాట్లు, అంటే మద్యపానం కానీ ధూమపానం కానీ ఇలాంటివి తగ్గించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్.
1: యువతలో ఉన్నప్పుడు సరైన భోజనం చేయకుండా, సరైన ఆరోగ్యానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నట్లయితే ఒక ఏజ్ దాటిన తర్వాత వాటి ప్రభావం ఒకటి ఒకటిగా మనపైన చూపించే అవకాశం ఉంది.
0: అవునండి, గుండె జబ్బులకి బీజం అనేది చిన్నప్పటి నుంచే పడుతుందండి. ఇప్పుడు కొన్ని కొన్ని ఆటాప్సీలో చూసినప్పుడు 2-3 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా గుండె రక్తనాళాల్లో ఫ్యాటీ స్టీక్స్ అంటాం, అంటే ఫ్యాట్ పెరిగిపోవటం అనేది మొదలవచ్చు. సో అందుకని తక్కువ వయసు ఉన్నవారు కూడా, 20లోనూ 30లోనూ ఉన్నవారు కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంచుకోవటం అని పాటించడం అనేది చాలా ముఖ్యం.
1: డాక్టర్ గారు, కొందరిని గమనిస్తుంటాము ఒక చిన్న సిమ్టము, అది ఓబేసిటీ కారణం, బీపో, షుగర్ కనబడిందనగానే నాకెందుకు మెడిసిను, నేను సరి చేసుకుంటాలే అని విగరస్గా ఎక్సర్సైజ్ చేయడము, ఎక్కువగా ఎక్సర్ట్ అవడం వల్ల కూడా సమస్య పెరిగే అవకాశం ఉందండి.
0: తప్పకుండా అండి. ఇప్పుడు మనం ఏ మార్పులు తీసుకువచ్చినా, అంటే ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ, ఇది కేవలం ఏదో షార్ట్ టర్మ్ ఒక వారం పాటు 10 రోజుల్లో 1 నెల రోజుల్లో చేయటం కాదు, ఇది లాంగ్ టర్మ్ మనం పాటించే విధంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. సో డాక్టర్ గారి సలహా ప్రకారం అవసరమైతే మందులు వాడుకోవడం కూడా చేయాలి.
1: డాక్టర్ గారి సలహా పాటిస్తూ మందులు వాడుతూ జీవన శైలిలో మార్పులు చేస్తూ సిస్టమేటిక్గా, అంటే ఎక్సర్సైజు, డైటు, ఈ హ్యాబిట్స్ అన్నీ కూడా జీవన విధానంలో స్ట్రీమ్లైన్ చేసి పద్ధతిగా ఉన్నట్లయితే కొంతకాలం తర్వాత మందులు ఆపేయడానికి అవకాశం ఉంటుందా?
0: అంటే కొన్ని సందర్భాల్లో ఉంటుందండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా వెయిట్ చాలా ఎక్కువ ఉన్నారనుకోండి, అట్లా బాగా ఎక్కువ బరువు ఉన్న వారిలో షుగరు బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 10 కిలోలు వెయిట్ తగ్గారనుకోండి, మన బీపీ అనేది 20 మిల్లీమీటర్లు తగ్గుతుందండి. సిమిలర్లీ మన షుగర్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఒక 120 కేజీలు ఉన్నవారు తగ్గి ఒక 80 కేజీలు అయ్యారనుకోండి, వాళ్ళు కరెక్ట్ వెయిట్కి వచ్చారనుకోండి, ఆ 120 కేజీల దగ్గర వారు షుగర్కి బీపీకి అవసరం పడే మందులు 80 కేజీలు వచ్చినప్పుడు ఆపేయగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే అందరిలో ఇలా జరగదు. సో ఇప్పుడు నేను బరువు తగ్గాను కదా అని మందులు ఆపేయటం కాదు, డాక్టర్ గారి సలహా ప్రకారం వారి పరీక్ష చేసినప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మందులు కొనసాగించాలా లేదా అనేది ఉంటుంది. కానీ ఎక్కువ మందికి షుగరు బీపీ ఉన్నవారిలో లేదా గుండె జబ్బు ఉన్నవారిలో లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడటం అనేది అవసరం పడుతుంటుందండి.
1: అంటే మనం జీవనశైలి మార్పులు, డాక్టర్ గారు సూచించిన మేరకు మందులు వాడుతూ కొంతకాలం అయిన తర్వాత నియమబద్ధంగా పరీక్షలు చేయించుకుని డాక్టర్ గారి సలహా మేరకు క్రమేణా తగ్గిస్తూ రావాలి, కానీ సొంత నిర్ణయం తీసుకున్నట్లయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారు.
0: కరెక్ట్ అండి, సొంత వైద్యం అనేది మనకి చేటు తెస్తుంది.
1: డాక్టర్ గారు, చివరిగా ఒక ప్రశ్న. భారతీయ సంస్కృతిలో ప్రాచీనం నుంచి ఈ యోగా, ధ్యానము, ప్రాణాయామం లాంటివి నిత్య జీవితంలో భాగంగా ఉండేవి, వాటిని ఈ జీవనశైలి మార్పుల్లో చేర్చి అవలంబించుకున్నట్లయితే ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటాయంటారు?
0: డెఫినెట్లీ అండి. ఇప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్, అందులో యోగా కూడా ఒక భాగం కావచ్చు. యోగా కానీ ఇతర ఎక్సర్సైజ్ కానీ రోజుకి ఒక అరగంట, వారంలో కనీసం ఒక 5 రోజులు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు చెప్పిన మెడిటేషన్ కానీ ధ్యానం, ఇవన్నీ కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఇది కేవలం గుండె జబ్బులు ఉన్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా, ఇలా గుండె జబ్బులు రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. గుండె జబ్బు ఉన్నవారు కూడా ఇవి పాటించడం ద్వారా వారికి ఉన్న సమస్య పెద్దది అవ్వకుండా, గుండెపోటు, హార్ట్ అటాక్లు రాకుండా నివారించుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది.
1: డాక్టర్ గారు, ఒక మాట వింటూ ఉంటాము, ఇంకా సాధించాలి, ఇంకా చెయ్యాలి అన్న తపన ఉన్న వాళ్ళకి ఏదైనా రోగగ్రస్తులైనప్పుడు తొందరగా రికవర్ అవుతారని, నిరాశ నిస్పృహలకు లోనైపోయి ఇంకా నాకేముందిలే, నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకునే వాళ్ళకి ఆ వ్యాధి తగ్గడం కొంచెం స్లో అవుతుందని అంటారు, నిజమేనా?
0: అంటే పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందులో అయినా కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో, గుండె జబ్బనే కాకుండా ఏ ఆరోగ్య సమస్య ఉన్నా వారిలో విల్ పవరు, పాజిటివ్ ఎనర్జీ అనేది వారి జబ్బు త్వరగా నయమవటానికి చాలా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ని చూస్తుంటాను నేను, పాజిటివ్గా ఉండి నాకు నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, డాక్టర్ గారు చెప్పినట్లు ఆరోగ్య సలహాలు ప్లస్ మందులు నేను తీసుకుంటాను, నేను నయం అవ్వాలి, నయం అవుతాను అన్న విల్ పవర్ ఉన్నవారు త్వరగా రికవర్ అవుతారండి. అలా కాకుండా వాళ్ళ సైడ్ నుండి ఎఫర్ట్ పెట్టకుండా, ఇదేముందిలే నాకు గుండె జబ్బు వచ్చేసింది, ఇంకేముంది నా పైన అయిపోయిందని నడవకుండా, వాకింగ్ చేయకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా, మందులు మానేసి ఇలాంటివి జరిగితే మాత్రం త్వరగా నయం అవటం అనేది చాలా కష్టం అండి.

0: నిరాశ నిస్పృహలకు లోను కాకుండా దానిని ఒక ఛాలెంజ్గా తీసుకొని దానికి డాక్టర్ గారు చెప్పిన సలహా మేరకు అనుగుణంగా వైద్యము, వ్యాయామము, డైట్ మార్పులు చేసుకున్నట్లయితే ఇలాంటి జీవనశైలి మార్పులు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉందంట.
1: కరెక్ట్ అండి, బాగా చెప్పారు మీరు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
1: నమస్తే అండి.

0: మీరు ఇంతవరకు ఆరోగ్య జీవనం ఈనాటి కార్యక్రమంలో హృద్రోగ సమస్యలు, జీవనశైలి మార్పుల గురించి డాక్టర్ రమేష్ గోడపాటి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు ఉదయతనిని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు. ముందుగా శుభ సంకల్పం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, పల్లవి బృందం ఆలపిస్తున్న గీతం విందాం. వేటూరి రచన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఆపద్బాంధవుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపిస్తున్న గీతాన్ని విందాం. శ్రీవెన్నెల రచన.

సినీ గీతాలు విన్నారు. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: Words long used in Caribbean, Bermuda now part of Oxford Dictionary, says the Times of India. And with that, it's back to you, Sarabjit.
1: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra from Varanagar to Varanasi under Seva Sankalp Abhiyan this morning. Delhi government approves Durga scheme aimed at providing safe, clean and dignified employment opportunities to women in national capital. Bharat Taxi launched in Lucknow, Gorakhpur, Varanasi, Kanpur and Prayagraj in Uttar Pradesh. All banks, including regional rural banks, to remain open this Sunday for convenience of customers. India's Roshabina Devi bagged silver medal in Wushu at Asian Games in Japan. Satnam Singh and Salman Khan secured bronze in rowing men's double sculls. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కర్ణాటక శాస్త్రీయ సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శుభలక్ష్మి సత్యానంద్ గారి వీణావాద్యం విందాం. మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా నాటరాగంలో ముత్తుస్వామి దీక్షితార్ రచన విందాం, మహాగణపతిం ఏకతాళం.

నాటరాగంలో ముత్తుస్వామి దీక్షితార్ రచన అది కార్యక్రమంలో. ఇప్పుడు కళ్యాణి రాగంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి కృతి విందాం. ఆదితాళం సుందరీ నీ దివ్య.

సుందరి నీ దివ్యరూపము అంటూ సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి కృతి అది. కార్యక్రమంలో చివరిగా మోహనరాగంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి కృతి విందాం. ఆదితాళం నను పాలింప నడిచి వచ్చితివో.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సుబ్బలక్ష్మి సత్యానంద్ గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్రాస్ నిర్మల్. ఎత్తిపోతల పథకాల పంపులకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, అన్ని థర్మల్ కేంద్రాలు పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలన్నారు. అవసరానికి తగినట్లు విద్యుత్ సరఫరా జరగాలని, విద్యుత్ కొనుగోలు చేయాలని, జెన్కోకు సింగరేణి నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సూచించారు. అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఈరోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాల్లో కూడా పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రలు మానుకోకపోతే విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. ఆదిలాబాద్ రిమ్స్లోని నవజాతి శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ బాలాపూర్ మండపాల వద్ద మహిళలు, యువతల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మోహరించాయి. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈవిటీజింగ్, అభ్యంతరకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి పోలీస్, మున్సిపల్ యంత్రాంగాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. పలు జోన్లలో 39 నిమజ్జన కేంద్రాలు సిద్ధం చేశారు. 84 కేన్లు, 168 గణేష్ యాక్షన్ టీంలు సిద్ధంగా ఉండగా 1356 మంది పారిశుద్ధ్య సిబ్బంది 3 షిఫ్టుల్లో సేవలు అందించనున్నారు. నిమజ్జన కేంద్రాల్లో ఈతగాళ్లు, పడవలు, ప్రాణరక్షణ పరికరాలు, వైద్య బృందాలు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటనుండటంతో హైదరాబాద్తో సహా పలు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, దక్షిణ జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNewsHYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు ఉదయం 9:10 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఈ కార్యక్రమం ఢిల్లీ వారి జాతీయ ప్రసార విభాగం వారి ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ప్రసారం కాబోతోంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మహర్షి చిత్రం కోసం విజయప్రకాష్ ఆలపిస్తున్న గీతం విందాం. శ్రీమణి రచన, దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ జాతీయ ప్రసార విభాగం వారి ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాల ప్రసారంలో భాగంగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं। ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044।
1: మీరింతవరకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ జాతీయ ప్రసార విభాగం వారి ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాల ప్రసారంలో భాగంగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమైంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా భరత్ అనే నేను చిత్రం కోసం డేవిడ్ సైమన్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యం, రామజోగేశాస్త్రి రచన.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు సాహితీ రచనకు సత్య సంగీతం అందించగా అనురాధ శ్రీరామ్ అలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం జర్నీ.

ఈరోజు ఉదయం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ శ్రీలాసి గారిచే భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:00 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. వినియోగదారుల సౌకర్యార్థం ఈ నెల 27వ తేదీ ఆదివారం నాడు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తలపెట్టిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 3 శిశువుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని ఇస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కేవలం పెట్టుబడుల సమీకరణకే పరిమితం కాకుండా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా ఉండాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులకు సూచించారు. బతుకమ్మ ప్రాశస్త్యం, ప్రత్యేక వంటకాలు ప్రధానంగా ఆకట్టుకునేలా సాంస్కృతిక శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని, G20 బ్రిక్స్ సమ్మిట్ల తరహాలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ప్లాన్ చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జన మహాశోభాయాత్రకు హైదరాబాద్ సిటీ పోలీసులు సర్వసన్నద్ధమయ్యారు. ఈ నెల 25న బాలాపూర్ నుంచి జరిగే తుది శోభాయాత్రను 10,000 CC కెమెరాలు, 24 డ్రోన్లతో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. బందోబస్తుకు 20,000 మంది సిబ్బందికి తోడు 4 RAF, 2 CRPF కంపెనీలను మోహరించారు. 14,929 మండపాలకు అనుమతులివ్వగా ఇప్పటివరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. సరిహద్దు భద్రతా దళం సహకారంతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 12 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. సరిహద్దు బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అనేక దాడులు నిర్వహించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్, బెంగాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 17 కోట్ల రూపాయల విలువైన సుమారు 12 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ఉప్పు, చక్కెర లేదా కొవ్వు అధికంగా ఉండే ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్ను ఒకే దశలో అమలు చేయాలని ప్రతిపాదించింది. నిర్దేశిత పరిమితిని మించి పోషకాన్ని పేర్కొంటూ అటువంటి ఉత్పత్తుల ముందు భాగంలో ఎరుపు రంగు షట్కోణ హెచ్చరికల లేబుల్ను ఉంచాలని ప్రతిపాదించారు. చైనా నుంచి దిగుమతయ్యే తక్కువ ధర కలిగిన డెకార్ పేపర్ సరఫరా నుంచి దేశీయ తయారీదారులను రక్షించేందుకు భారత్ దానిపై యాంటీ డంపింగ్ సుంకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. December 2021 రెవెన్యూ శాఖ టన్నుకు $110 నుంచి $540 పరిధిలో ఈ సుంకాన్ని 5 ఏళ్ల కాలానికి విధించింది. సుంకం విధింపును 2027 మార్చి 26 వరకు పొడిగిస్తూ ఆ శాఖ నోటిఫికేషన్ సవరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా సూర్య సన్ ఆఫ్ కృష్ణ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర దేవన్ బి ప్రసన్న ఆలపిస్తున్న గీతాన్ని విందాం. హరీష్ చేరా సంగీత సారథ్యం.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా 28వ తారీఖు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈనాటి కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 2424-0852, మరొక నెంబర్ 2424-0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఈ కార్యక్రమం సోమవారం అనగా 28వ తారీఖు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ప్రకటన విన్నారు.

సమాధానాలు పొందవచ్చు. ఈ కార్యక్రమం సోమవారం అనగా 28వ తారీఖు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ప్రకటన విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రం కోసం అనంత శ్రీరామ్ రచనకు ఇళయరాజా సంగీతం అందించగా ఇళయరాజా బేలా షిండే ఆలపించిన గీతాన్ని విందాం.

శ్రోతలు సినీగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం కోసం సుభాష్ని ఆలపిస్తున్న గీతాన్ని విందాం. రామజోగేశాస్త్రి రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యం.

కార్యక్రమంలో ఇప్పుడు పూర్ణాచారి రచనకు విజయ్ బుల్గని సంగీతం అందించగా అనురాగ్ కుల్కర్ణి సమీరా భరత్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం కోర్టు.

కార్యక్రమంలో ఇప్పుడు అనంత శ్రీరామ్ రచనకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా హేషం అబ్దుల్ వాహబ్ సాధిక ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం ఇరుముడి.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు సర్ చిత్రం కోసం శ్వేతామోహన్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా అతడు చిత్రం కోసం శ్రేయా ఘోషాలు ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

ఈరోజు సాయంకాలం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ అనే అంశం గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ శాస్త్రవేత్త శ్రీమతి ఏ రామలమ్మ గారితో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న బుక్య. ఈరోజు సాయంకాలం 7:15 ఆకాశవాణి నిలయంలో సమయం 11:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో ఈ

విద్యుత్ కేంద్రానికి G9 బొగ్గు అవసరమని, సింగరేణిలో అది లభ్యం కాదని అధికారులు తెలిపారు. దీంతో మహానది కోల్ ఫీల్డ్స్ కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చించాలని సీఎం ఆదేశించారు. దసరాలోపు పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించాలని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. December 7 to 9 వరకు జరిగే ఈ సదస్సు కోసం సచివాలయం సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఇంటి ముంగిటనే పౌర సేవలు అందించే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా మీ సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ కుల నివాస సర్టిఫికేట్లు, ఈసీ కాపీలు వంటి సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు. ఆదిలాబాద్ రిమ్స్లోని నవజాత్ శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ బాలాపూర్ మండపాల వద్ద మహిళలు యువతుల భద్రత కోసం షీటీమ్స్ విస్తృతంగా మొహరించాయి. September 14 to 23 వరకు ఈవిటీజింగ్ అభ్యంతరకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. తెలంగాణ హైకోర్టు రేపు సెలవు ప్రకటించింది. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టులు ఇతర కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా December 5 పనిదినంగా ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో ఎస్ శ్రీలాస్య గారిచే భక్తిగీతాలు. వయలిన్ సహకారం మహమ్మద్ జియావుద్దీన్, మృదంగ సహకారం పి జయభాస్కర్. ముందుగా తారక మంత్రము ధన్యాసిరాగం ఆదితాళం శ్రీరామదాసు కృతి.

ఎస్ శ్రీలాస్య ఆలపించిన భక్తి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బ్రహ్మ కడిగిన పాదము, ముఖారి రాగం, ఆదితాళం, అన్నమాచార్య కృతి.

చివరిగా ఒగ్గువెట్టరే ఓయమ్మ ఆదితాళం ఖమాసరాగంలో అన్నమాచార్య కీర్తన.

ఇంతవరకు ఎస్ శ్రీలాస్య గారి ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. వయలిన్ సహకారం మహమ్మద్ జియావుద్దీన్, మృదంగ సహకారం శ్రీపి జయభాస్కర్. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సినీ గీతాలు విందాం. ముందుగా పెళ్ళి చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కళ్యాణి ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324-0852, మరొక నంబర్ 2324-0853. రైతులు శ్రోతలు మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. చిత్రసీమలో ఇప్పుడు ఆనందం చిత్రం కోసం ప్రతాప్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇంతవరకు చిత్రసీమ సినీగీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సుగమ్ సంగీత్. ఈనాటి కార్యక్రమంలో శ్రీ విశ్వనాథ్ గారి భజన్స్.

ఇంతవరకు శ్రీ విశ్వనాథ్ గారి భజనలు విన్నారు. ఈనాటి సుగమ్ సంగీత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అనగా 28వ తేదీ సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. పాల పదార్థాలతో ఆరోగ్యము, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 24240852, మరొక నంబర్ 24240853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి.

గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ లిజనర్స్, దిస్ ఇస్ ఆశ్రిత వెల్కమింగ్ యూ టు యువవాణి ఇంగ్లీష్ ఆన్ మీడియం వేవ్ 406.5 meters, 738 kilohertz అండ్ డిఆర్ఎం రిసీవర్ 729 kilohertz, ఆకాశవాణి హైదరాబాద్. టుడే వీ హ్యావ్ అ కలర్ఫుల్ మిక్స్ ఆఫ్ ట్రెడిషన్, అడ్వెంచర్ అండ్ ఎంటర్టైన్మెంట్ లైన్డ్ అప్ ఫర్ యూ. విల్ బిగిన్ విత్ ద ఫెస్టివ్ స్పిరిట్ ఆఫ్ గణేష్ చతుర్థి. Explore the fascinating world of the maritime sector and the importance of our oceans. And then turn the spotlight towards the magic, music and memories of Bollywood. So stay with us as we celebrate Faith, the Sea and the Silver Screen 3D.

0: Why do we bring Ganesh idols home? And most importantly, why do we celebrate so joyfully for several days and then finally immerse the idol in water? There's an actually beautiful story and an even more beautiful life lesson behind it. Lord Ganesha is worshipped as the remover of obstacles and the god of wisdom, knowledge and new beginnings. That is why we often see Ganesh blessings before starting something important, a new job, a business, a journey, an examination or even a chapter in life. Think about it. Whenever we are about to begin something new, we want everything to go smoothly. And symbolically, Ganesh reminds us to begin with wisdom and positivity. Now let's take a small commercial break.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: సో డియర్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్. Ganesh Chaturthi is celebrated in different ways across India, but the excitement is almost impossible to miss. In Maharashtra, especially Mumbai and Pune, the festival takes on a grand form. Huge pandals are beautifully decorated. Giant Ganesh idols attract thousands of devotees, and traditional Dol Tasha performances create an energetic atmosphere. In Hyderabad, Ganesh celebrations are equally spectacular. Every year, Ganesh idols are installed in different parts of the city, and final immersion procession becomes a major public celebration. In homes, the celebration can be much simpler, but equally meaningful. Families clean and decorate their homes, bring a Ganesh idol, perform prayers, and prepare special food. One of the most popular offerings is, of course, Modak. And here is a fun question. Why is Modak associated so strongly with Ganesh? Modak is traditionally considered one of Ganesh's favorite sweets. It's a sweet filling of coconut and jaggery, wrapped in a soft outer layer, has made it one of the most loved festive foods. So Ganesh Chaturthi is not just about prayers. It's about food, family, creativity and togetherness. Children participate in decorations, young people organize cultural programs, artists create beautiful idols, neighbors come together, friends visit each other's home. For a few days, even people who are usually busy with work and studies find time to sit together. And perhaps that is one of the most beautiful things about festivals. They give us a reason to pause our busy lives and reconnect with people. Let's take another small commercial break.
4: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. నౌ కమ్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఆఫ్టర్ డేస్ ఆఫ్ సెలబ్రేషన్, దేర్ కమ్స్ అ టైమ్ టు సే గుడ్ బై టు గణేష్. దిస్ ఇస్ కాల్డ్ గణేష్ నిమర్జన్ ఆర్ గణేష్ విసర్జన్. ద ఐడల్ ఇస్ టేకన్ ఇన్ అ ప్రొసెషన్ టువర్డ్స్ అ వాటర్ బాడీ ఆర్ అన్ ఆథరైజ్డ్ ఇమర్జన్ ఫెసిలిటీ. పీపుల్ సింగ్, dance and say Ganpati Bappa Moriya. You may have seen these processions. There are drums, music, dancing, flowers and thousands of people come together. But behind all the celebration is a surprisingly deep message. Think about it. We spend days welcoming Ganesh into our lives or our homes. We decorate our house. We offer food. We pray. We celebrate. And then we willingly say goodbye. Why is it so? Because the immersion represents the cycle of creation and dissolution. The idol that was created

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నిలయంలో సమయం 12:30 అవస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల సాందా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్ధరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేల్కొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మః, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ

0: सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे। हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा। हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे। कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे।
1: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యలు పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనస్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిషా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్ధిదారులకు అందిస్తారు. ట్యాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ ట్యాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ ట్యాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు

0: పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో, కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించిన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించిన పట్ల సమిష్టి కృషికి, పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: और इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ मुझे यानी अजीत
1: और विमलेश को कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: ఈనాటి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఈరోజు సాయంకాలం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ప్రసారం చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి కార్యక్రమంలో మిరప పంటలలో సమగ్ర సస్యరక్షణ అన్న అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ప్రసారం అవుతుంది. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ STD కోడ్ 040 జత చేసి 232-4-0852, మరో నంబర్ 232-4-0853. శ్రోతలు రైతులు మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు ఆకాశవాణి. ఆకాశవాణి నిలయంలో సమయం 1:10 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27 ఆదివారం అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ విభాగం, భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దానం నాగేందర్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ తరపున పోటీ చేయడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు దానం పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని, ఘర్ వాపసీ చట్టసభలకు వర్తించదని స్పష్టం చేసింది. ఎత్తిపోతల పథకాల పంపులకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖపై MCERHRDలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ అన్ని థర్మల్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలన్నారు. అవసరానికి తగినట్లు విద్యుత్ కొనుగోలు చేయాలని, జెన్కోకు సింగరేణి నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సూచించారు. సాగుకు కేవలం సోలార్ విద్యుత్తునే సరఫరా చేయాలని కేంద్రం డిస్కమ్లకు సూచించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. December 7-9 జరిగే ఈ సదస్సు కోసం సచివాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు, మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లను ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామని, వార్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.

2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. ఇంటి ముంగటికే పౌర సేవలు అందించే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1100 లేదా మీ సేవా పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, ఈసీ కాపీలు వంటి సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు. తొలి దశలో క్యూర్ ప్రాంతాల్లో అమలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్లోని నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.

0: స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యార్థం ఈ నెల 27 ఆదివారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారాంతపు సెలవులైన 26, 27 తేదీలతో సమ్మె కలిసి రావడంతో వరుసగా 5 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆదివారం అన్ని బ్యాంకు శాఖలు కరెన్సీ చెస్ట్లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. అత్యవసర బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకే బొగ్గు కొరత పేరుతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా దామరచెల్లలోని ప్లాంటును మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ చేసుకోవాల్సి ఉన్నా ప్రభుత్వం సక్రమంగా దిగుమతి చేసుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు సర్వం సన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ విభాగం భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు జరిగే మహానిమజ్జన శోభాయాత్రతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. బాలాపూర్ గణేష్ నుంచి జరిగే తుది శోభాయాత్ర కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు సాగే మార్గాల్లో 10,000 సీసీ కెమెరాలు, 24 డ్రోన్లు, దాదాపు 10 హైరేజ్ కెమెరాలను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. వీటిని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ నెంబర్ సెంటర్కు అనుసంధానించి నిమజ్జన వేడుకలను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర వినాయక సాగర్ పొడవున 20,000 మంది సిబ్బందికి తోడు 4 ఆర్ఏఎఫ్, 2 సిఆర్పిఎఫ్ కంపెనీలను, 53 బీడి టీంలను మోహరించారు. ప్రధాన జలాశయాల వద్ద గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు. 14,929 మండపాలకు అనుమతులు ఇవ్వగా ఇప్పటి వరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని అధికారులు తెలిపారు. డీజేలు, బాణాసంచాపై నిషేధం ఉందని, అసభ్య ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. మరోవైపు గణేష్ ఉత్సవాల సందర్భంగా గణపతి మండపాల వద్ద మహిళలు, యువతుల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మోహరించాయి. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈవ్ టీజింగ్ అభ్యంతకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. 48 మందికి శిక్ష పడింది. ప్రధాన మండపాలు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్ నిఘా కొనసాగిస్తున్నాయి. 47వ సామూహిక గణపతి నిమజ్జనం వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ శాంతియుతంగా వేడుకలు ముగిసేలా ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నామని, నగరంలో పలు ప్రాంతాల్లో స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
1: భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైనటువంటి భద్రతను పోలీసు విభాగం అన్ని చర్యలు తీసుకుని చేయడం జరిగింది. 30,000 మంది పోలీసు సిబ్బంది భద్రతలో పట నిమగ్నమై ఉన్నారు. సామాజిక సంస్థల సహకారంతో ప్రసాద వితరణ కేంద్రాలను, మంచినీటి వ్యవస్థలను, ప్రజలకు కనీస అవసరాలను తీర్చేటువంటి అన్ని ఏర్పాట్లను భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి పూర్తి చేసింది.
0: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఊరేగింపు ఘనంగా కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం నుండి విరామం లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ యువత వర్షంలో తడుస్తూ నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. కరీంనగర్లోని పాత బజార్లో చిన్న హనుమాన్ దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన 1వ నంబర్ గణపతికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
2: వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా ఆ భగవంతుడి ఆశీర్వచనంతో మనమందరం కూడా పిల్ల జిల్లాతో బాగుండాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ నిర్వాహకులకు అభినందన తెలియజేస్తున్నాను. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 47 సంవత్సరాలుగా సామూహిక వేడుకలు ఏ విధంగా జరుపుతా ఉన్నాయో, ఖైరతాబాద్ 72 సంవత్సరాలు ఏ విధంగా వేడుకలు జరుగుతా ఉన్నాయో, పాత బజార్ కూడా రికార్డు నుంచి 80 సంవత్సరాలుగా విఘ్నేశ్వరుని పూజలు చేసి అందరినీ చల్లగా చూడమని ప్రార్థిస్తా ఉన్నాం.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో

0: రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి పోలీస్ మున్సిపల్ యంత్రాంగాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆధ్వర్యంలో సుమారు 5749 మంది పోలీస్ సిబ్బంది, 1200 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గాలు, నిమజ్జన కేంద్రాలను సుమారు 5000 CC కెమెరాలు డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేష్ నిమజ్జనాల సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కార్పొరేషన్ అదనపు కమిషనర్ సిఎన్ రఘుప్రసాద్ తెలిపారు. నిమజ్జన కేంద్రాల వద్ద సేకరించే పూలు, పచ్చ వ్యర్థాలను ఇతర చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించి వాటిని సేంద్రియ ఉత్పత్తుల తయారీకి వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
1: మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనేది మనందరి బాధ్యత. గణేష్ ఉత్సవాల సందర్భంగా పూలు, ఆకులు, పత్రి వంటి పూజా వ్యర్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చెత్తలో కలవకుండా సపరేట్ గా విడిగా సేకరించాలి. ఆ పూల వ్యర్థాలతోటి అగరబత్తి చేయడం అనేది యాక్టివిటీ జరుగుతుంది. స్వచ్ఛత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యతే కాదు, మనందరి బాధ్యత. అందరం కలిసి ముందుకు నడుద్దాం. స్వచ్ఛ మల్కాజ్గిరి, స్వచ్ఛతా హీ సేవను మన జీవన విధానంగా మార్చుకుందాం.
0: రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ముఖ్యాంశాలు మరొకసారి. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ విభాగం, భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన డాక్టర్ కాళ్లకూరి శైలజ గారి ఆశీలు కథా సంపుటి పుస్తక సమీక్ష వింటారు. పరిచయకర్త శ్రీమతి సత్యగౌరి మోగంటి.
1: ప్రముఖ సాహితీవేత్త, ఒక సర్జన్ డాక్టర్ కాళ్లకూరి శైలజ గారు, ఈవిడ కాకినాడ వాసి. ఈమె రచించినటువంటి పుస్తకాలలో ఒకటైనటువంటి ఆశీలు అనే కథా సంపుటి గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక ఒక్కపోత గురించి మాట్లాడడానికి వచ్చాను. ఒక్కపోత అంటే ఏంటి? ఒక్కపోతతో మనకు ఊపిరాడదు ఒక్కోసారి. మనందరి ఇళ్లలో ఉన్నటువంటి ఒక్కపోత ఇది. ముందుగా రచయిత్రి గురించి ఒక మాట చెప్తాను. ఈమె కాకినాడ వాస్తవ్యులు. తల్లిదండ్రులు శ్రీ హరినాథబాబు శేషమ్మ గారు జనరల్ సర్జరీలో పీజీ, డిఎన్బి లాప్రోస్కోపిక్ సర్జరీలో స్పెషలైజేషన్ చేసి ప్రస్తుతం రంగరాయ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఈమె ఆపరేషన్స్ అంటే ఒంట్లో ఉన్నటువంటి దోషాలను తొలగించడానికి ఆపరేషన్ ఎలా చేస్తారో, అలాగే మనసులను కూడా కోసి ఈవిడ స్వస్థత పరచాలనే ఒక మంచి సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టారనిపించింది నాకు కథా రచనలు. ఈమె ఇంతకీ మనిషి దేహాన్ని ఈవిడ రోజు కోసి చూస్తారు, అందులో ఏ

సందేహం లేదు. కానీ రచయితగా మనిషి మనసును కోసి చూస్తున్నారు. ఎలా? సాంకేతికత అనేది మరమనిషిగా మార్చేస్తోంది ప్రతి ఒక్కరిని దాదాపు. అందుకు సాహిత్యం షాక్ అబ్జార్బర్గా పనిచేయాలని ఈవిడకి బలంగా నమ్ముతారు. ఇప్పటికీ ఆమె గాంధీజీ మీద, డావోయిజం మీద, కవిత్వం మీద 6 పుస్తకాలు రాశారు. ఇది 7వ పుస్తకం, ఆశీలు ఒక్క పోత కథలు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆశీలంటే ఏంటి? మనం ఆశలు అంటాం, కానీ ఈవిడ ఆశీలు అంటోంది. ఆశీలు అంటే పన్ను, అంతేగాని ఆశలు కాదు, వేరే కాదు, ట్యాక్స్. మనం బతికినందుకు, ప్రేమించినందుకు, బంధాలను మోసినందుకు, మోస్తున్నందుకు కట్టాల్సిన పన్ను. ప్రేమ పన్ను, బాధ్యత పన్ను, ఒంటరితనం పన్ను, ఈ పన్నులన్నీ కట్టలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న మనుషుల కథలే ఈ ఒక్క పోత కథలు. ఆశీలు అంటే అది. పాపం ఆ పన్నులు కట్టలేకపోతున్నారు. అది ఎలాగో మనం ఈరోజు చూద్దాం. ఈ ఒక్క పోత ఏసీ లేకపోతే వచ్చేది కాదు, మాటలు లేకపోవడం వల్ల వచ్చేది. మనుషుల మధ్య లాలిత్యపు అనుబంధం లేకపోవడం వల్ల వచ్చేది. మనుషులందరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకోకపోవడం వల్ల వచ్చేది. ఎవరి గదికి వాళ్ళు, ఎవరి ఫోను వాళ్ళు, ఎవరి టీవీ వాళ్ళు, ఎవరి ప్రపంచం వాళ్ళు, ఇలా ఉండి మధ్యలో మాటలు కరువైపోయి దానివల్ల వచ్చినటువంటి ఒక్కపోత. సరే, ఇందులో ఒక 3 కథలను నేను ప్రత్యేకంగా తీసుకున్నాను. మొదటి కథ అశీలు. ఇందులో సింహాచలం అనే పాత్ర ఉంటుంది. బయట ప్రపంచంతో కొడవలు పట్టి పోరాడతాడు. కానీ అతను ప్రపంచంతో కొడవలు పట్టి పోరాడినా అతని పోరాటం భూమి కోసం కాదు, వేరే సంపద కోసం కాదు, వేరే సౌకర్యాల కోసం కాదు, తన ఉనికి కోసం, తన మనుగడ కోసం, తన కోసం, నేను ఉన్నాను అని అరవడం కోసం. ఇది ఎంత బాధాకరమైనది. ఒక మనిషి బ్రతికి ఉండి నేనున్నాను, నా ఉనికిని గమనించండి అని చెప్పడం అనేది చాలా కళ్ళల్లోంచి నీళ్లు ఊరతాయి మనకి. కానీ ఇటువంటి ఒక్కపోత కథలను మనం నిజమైన ప్రపంచంలో చాలా చూస్తుంటాం. మనందరిలో కూడా ఒక సింహాచలం ఉంటాడు. మనందరి మధ్య ఒక సింహాచలం బతుకుతూ ఉంటాడు. ఆఫీసులో, సమాజంలో గుర్తింపు కోసం పోరాడే మనిషి, కానీ ఇంట్లోకి రాగానే ఆ పోరాటంలో ఓడిపోతాడు. ఎందుకంటే ఇంట్లో పోరాటం కాదు, మాట్లాడుకోవాలి. పోరాడితే ఎలా? అవదు. మాట్లాడాలంటే అక్కడ మనుషులు ఉండాలి, వాళ్ళు రావాలి, మాట్లాడాలి. ఈ కథ మనకు బతకడానికి పన్ను కట్టాలన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. 2వ కథ ఓ అమ్మ కథ. ఇది ఈ సంకలనంలో గుండెకాయ లాంటిది. దివ్య అనే అమ్మాయి, ఆ అమ్మకు పిల్లలు లేరు, తన పిల్లలంటూ లేరు. కానీ యూనివర్సిటీలో తన సీనియర్ గర్భవతిగా వాంతులు చేసుకుంటుంటే భయపడి ఉప్పు పంచదార కలిపి నీళ్లు ఇచ్చి కాపాడుతుంది. మానవత్వం అని చెప్పచ్చు, లేదా మనిషితనం అని చెప్పచ్చు. అయితే ఇక్కడ రచయిత్రి అమ్మ అనే పదానికి ఒక సరికొత్త నిర్వచనం ఇస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. అమ్మంటే కన్నది మాత్రమే కాదు, కనిపెట్టుకుని ఉండేది. అమ్మంటే శరీరం కాదు, ఒక ధైర్యం, ఒక అండ. అమ్మంటే ఒంటరి కాదు, ఒక పోరాటం. తర్వాత చాలా రోజులైపోతుంది, దివ్యకి క్యాన్సర్ అనే ఒక జబ్బు వస్తుంది. ఆపరేషన్ జరుగుతుంది. ఆ నొప్పిలో ఆమె నోట్లోంచి వచ్చే మాట ఒక్కటే, అమ్మా. తల్లి ఉన్నా లేకున్నా మనకి దెబ్బ తగిలిందనుకోండి, అమ్మా అంటాం. మనకి ఏదైనా బాధ వచ్చిందనుకోండి, అమ్మా అంటాం. అంటే మన జీవితంలో, మన శరీరంలో, మన భావంలో, మన ఊపిరిలో అమ్మ అనేది ఉంది. దివ్య అంటుంది, ఎవరూ కొలవలేని దూరం అని. అంటే క్యాన్సర్ నొప్పి కన్నా తన బాధని ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేదన్న ఒంటరితనం ఆవిడని ఎక్కువ బాధిస్తుంది. నిజానికి క్యాన్సరో మరోటో జబ్బొచ్చి చచ్చిపోతే బాధ లేదు, కానీ ఆ బాధని భరించడం కూడా కష్టం కాదు. కానీ ఒక మనిషి అయినా తనతో మాట్లాడడానికి లేకపోతే ఆ ప్రపంచం అనేది చాలా దుర్భరం.
అదే ఈవిడు ఎదుర్కొంటున్న పని.

స్థితి. ఇకపోతే ఈవిడ తన సవతి కూతురు హరిణికి ఏం చేస్తుందంటో, అంటే ఆవిడ మనసు మనకు అక్కడ తెలుస్తుంది ఏం చేస్తుందో తెలుసా, కేవలం మగపిల్లలకే బండి నేర్పే ఈ సమాజంలో, ఇక్కడ ఉండొచ్చండి నగరాల్లో ఉండొచ్చు, పల్లెటూళ్ళల్లో అబ్బాయి అయితే కానివ్వండి పంపుతారు, అమ్మాయి అయితే ఉపప్రభుత్వ పాఠశాల పంపుతారు, వాళ్ళ ఇంట్లో చాకరీ అంతా చేసి బడికి వస్తారు. పోయిన వాళ్ళ అమ్మాయి ఏమన్నా కూర్చుంటుంది అనుకుంటున్నారా? కాదు, కూలి పనికి వెళ్ళిపోతుంది. తండ్రి కూడా బాధ్యతగా ఉంటే పర్వాలేదు, తండ్రి తాగుబోతూ తిరిగిపోతూ అయితే ఇక ఆ తల్లి పరిస్థితి, ఆ కూతురు పరిస్థితి, ఇలాంటి కన్నీటి కథలు నేను ఎన్ని చూశానో చెప్పలేను. ఎంతమందికి ధైర్యాన్ని ఇచ్చానో, వాళ్ళకి నాకు చేతనైంది నేను చేశానో నేను చెప్పలేను. వాళ్ళ పరిస్థితులు కొంతమంది మారేయి, కొంతమంది మారలేదు, ఇలా ఉంటుంది. ఇంతకీ అసలు విషయంలోకి వస్తే, అలాంటి మగపిల్లలకు మాత్రమే బండి నేర్పేటటువంటి సమాజంలో ఆమె తన సవతి కూతురు, మళ్ళీ తన సొంత కూతురు కాదు, సవతి కూతురికి ఒక బండి కొనిస్తుంది, స్కూటీ. బండి నడపడం అంటే జీవితాన్ని చేతుల్లోకి తీసుకోవడం అని చెప్తుంది. బండి నడపడం అంటే బండి మీద ప్రయాణం చేయడం కాదు, జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం. ఇది స్త్రీవాద నినాదం కాదు, ఇది ఒక తల్లి తన కూతురికి ఇచ్చే రెక్కలు. ఈమె ఒక స్త్రీ, దివ్య, ఆవిడికి పిల్లలు లేరు. తన సవతి కూతురైనా సరే తన ఆడ మనసు, తల్లి మనసు చూసి ఆమెకి ఈ బండిచ్చి చెప్తుంది, ఇది నువ్వు జీవితాన్ని చేతుల్లోకి తీసుకోవడం, ఇది నీ జీవితాన్ని దీని మీద ఆధారపడి ఉంటుంది అన్న చెప్పే విషయం ఉంది చూశారు. ఆవిడ యొక్క ఔన్నత్యానికి అది చిహ్నం. ఇకపోతే చివరిలో హరిణి పిన్ని పిన్ని అని ఏడుస్తుంటుంది. రక్త సంబంధం లేకపోయినా ఆ పిలుపులో 1000 అమ్మల బలం కనబడుతుంది. ఒక్క సన్నివేశం కోసం ఈ పుస్తకం చదవాలండి. దివ్య చనిపోవడం ఆ టైంలోను, ఈ సవతి కూతురు రావడం, ఆవిడ ఆడవడం, ఈవిడలోను ఆవిడలోను అన్న తల్లి మనసు, ఆడతనం అనేది మనకి కన్నీళ్లు తెప్పిస్తాయి. మూడవ కథ తెరచాటు. ఇది మన అందరి ఇంటి కథే, ప్రతిదీ మన ఇంటి కథే ఇంచుమించు. చాలా ఇళ్లలో ఉన్నాయి ఇవన్నీ. కథ మొదలయ్యేది ఒక్క ఫోన్ కాల్తో, ఒకే ఒక్క ఫోన్ కాల్తో. హాయ్ మను, 7:30 ఫోన్ వస్తుంది. ఇది మనం రోజు వినే మాటే. అమ్మ చనిపోయి 1 ఏడాది కాలేదు. తండ్రి దివాకర్ హీజ్ ఇన్ లవ్ అన్న వార్తను మామయ్య మనూకి చెప్తాడు. కొడుకు షాక్ అవుతాడు. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. పిల్లలు ఎక్కడెక్కడో ఫారెన్లో ఉంటారు, తల్లిదండ్రులను ఎక్కడ వదిలేస్తారు, కానీ తల్లో తండ్రి ఒక్కడే మిగిలిపోతే ఆ బ్రతుకు ఎంత దుర్భరం అండి. అలాగే ఇంకో మాట, తండ్రి చచ్చిపోతే తల్లి పిల్లల కోసం, మనుగడ కోసం ధైర్యంగా ఏదో ఒకలా బ్రతుకుతుందండి, వాళ్ళకి బ్రతుకు తీరు చూపిస్తుంది, తను బ్రతుకుతుంది. కానీ తండ్రికి అవి చేతకావు, చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతాడు ఆయన. అటువంటి దివాకర్ గురించి, అంటే ఒక తండ్రి ఇతను ఈ పుస్తకంలో, హీజ్ ఇన్ లవ్ అని అతని మేనమామ చెప్తాడు. అక్కడికి కొడుకు షాక్ అయిపో, కొడుకు షాక్ అయిపోవడం ఏంటి ఈ రోజుల్లో అంతే. ఇక్కడ రచయిత్రి గొప్పతనం ఏంటంటే ఎవరిని విలన్ చేయలేదు, ఎవరి పరిస్థితులు వాళ్ళని మనకి చూపించింది. అమ్మ ఆల్ ఇన్ వన్, అలాంటి అమ్మ. నాకు కాఫీ కావాలంటే అమ్మ, పుస్తకం వెతకాలంటే అమ్మ, లేకపోతే అక్కడెక్కడో తాళం కావాలంటే అమ్మ, ఇల్లంతా అమ్మ నిండిపోయి ఉంటుంది. అది మాయమైపోయింది కదా ఒక్కసారి అనే కొడుకు బాధ కూడా నిజమే అని ఈ రచయిత్ర చెప్పడం ఆవిడ గొప్పతనం. అలాగే నాకు లైఫ్ ఆగిపోయినట్టుంది, నన్ను ఎవరు చూస్తారు, కూతురు కొడుకు కూడా ఇక్కడ లేరే, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నేను ఎలా బ్రతకాలి అని తండ్రి దివాకర్ ఒంటరితనం సత్యమే. ఎవరి కోణంలో నుంచి చూస్తే వాళ్ళది సత్యం. మన సమాజంలో ఆడది భర్త చచ్చిపోతే ఏడవచ్చు, కానీ మగాడు భార్య చచ్చిపోతే ఏడవకూడదు. ఎందుకు? అతని ఒంటరితనం ఎవరికి కనిపించదు. కానీ మొట్టమొదటి చెయ్యందుకున్నది భార్య, చెయ్యందుకుంది భర్తే కదా. అతను ఆవిడను కోల్పోతే ఆవిడ లేని ఒంటరితనం అతనికి ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించండి. అటువంటి సున్నితమైనటువంటి విషయాన్ని ఈ రచయిత్రి పట్టుకున్నారు. ఒకే సోఫాలో కూర్చున్నారు తండ్రి కొడుకులిద్దరూ, వాళ్ల మధ్య సరిహద్దులు పెరిగిపోతున్నాయి.

0: ఎందుకు? టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ అనే ఒక్క సంభాషణతో కట్ చేసేస్తే వాళ్ళ బాధ తీరుతుందా? వాళ్ళ ఆవేదనకి దారి కనిపిస్తుందా? కనిపించదు. ఇది నేటి జనరేషన్లో ప్రేమ కూడా ఒత్తిడిగా మారడానికి ఒక నిదర్శనం. దేన్ని పట్టించుకునేంత అవకాశం వాళ్ళకి లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు, రకరకాల బిజినెస్లు వచ్చేసాయి. పరుగు పరుగు పరుగు పరుగు, ఒకటే పరుగు. వాళ్ళ తిండి వాళ్లే సరిగా తింటం లేదు. అలాంటిది మనుషుల మధ్య ప్రేమను ఆలోచించడానికి వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుంది? ఇది సత్యం, మనం అంగీకరించలేనటువంటి సత్యం. గదిలో ఉష్ణోగ్రత గ్లోబల్ వార్మింగ్ లా పెరిగిపోతుంది అన్నమాట. గ్లోబల్ వార్మింగ్ బెటరే, కానీ మనుషుల మధ్య ఒక్కపోత మధ్య ఉష్ణోగ్రత పెరిగిపోతే తగ్గడానికి ఒక్క ప్రేమ, ఒక్క మాట, ఒక్క అనుబంధం ఇవే ఉంటాయి. ఇది రచయిత్రి వాడినటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రతీక. కొడుకు అమ్మ బతికిన ఇల్లు నాకు కావాలంటాడు. అమ్మ జ్ఞాపకాలతో ఉన్న ఇల్లు అది, ఆ ఇల్లుని నేను అమ్మని తలుచుకుంటాను, ప్రతి దాంట్లో అమ్మని చూస్తాను అంటాడు. ప్రేమంటే ఇటుకులు సిమెంటు కాదు, జ్ఞాపకాలు కావాలని. స్నేహితులారా, చివరిగా ఒక్క మాట. డాక్టర్ శైలజ గారు రాసినటువంటి శిల్పంలో మూడు ప్రత్యేకతలున్నాయి. ఒకటి, ఆవిడికి ఇల్లే యూనివర్సిటీ, కొబ్బరి బండి, ఆపరేషన్ థియేటరు, సోఫా, ఇవే ఆమె కథలకు వేదికలు. పెద్ద పెద్ద యుద్ధాలు రాయదు, ఇంట్లో మౌనాన్ని రాస్తుంది. కానీ పెద్ద ప్రపంచ యుద్ధం కంటే కూడా భయంకరమైనటువంటిది ప్రేమరాహిత్యం ఉన్న ఇంట్లో మౌనం, అంతకంటే పెద్ద యుద్ధ వాతావరణం. అయితే రెండు భాషలలోనూ నిజాయితీ. హీఈస్ ఇన్ లవ్, ఎస్ కరెక్ట్. అతను ఒంటరివాడు, ఈ పిల్లలు లేరు, భార్య లేదు, మరి అతనికి ఏదో ఒక ఆసరా కావాలి కదా. ఆల్ ఓకే అనే మన రోజువారీ మాట, నాన్న ఓకే బాయ్, నాన్న గుడ్ మార్నింగ్, ఆల్ ఆర్ ఓకే బాయ్, ఈ మాటలు సరిపోతాయా? అతని మనసును సేద తీరుస్తాయా అంటే మన గుండెల మీద చేయేసుకుని చెప్తే తీర్చవు. అవేవి కూడా వాళ్ళ బాధని తీర్చవు. కాబట్టి ఈ కథలు మన కథల్లా అనిపిస్తాయి. మన అపార్ట్మెంట్స్లోనే చూస్తే బూలెడు మంది ఉన్నారు. మూడోది, ఈమె తీర్పు చెప్పదు, ఎవరికీ కూడా జడ్జిమెంట్ ఇచ్చే రచయిత్రి కారు. ప్రశ్న వేసే రచయిత్రి, మాటల ఔషధాన్నిచ్చే డాక్టర్. దేనికైనా సరే ప్రశ్నించాలి. ఇంత ప్రపంచం, యావత్ సృష్టి అభివృద్ధి చెందింది అంటే ప్రశ్న, ఒక కుతూహలం, దీని నుంచి అంత అభివృద్ధి జరిగింది. అలాంటి ప్రశ్న వేస్తారు ఈవిడ. ఆ ప్రశ్నలో నుంచే మనం ముందుకు అడుగు వేయగలుగుతాం. అలాగే బాధకి మాట, ప్రేమ అనేది ఒక ఔషధం. ఇదీని ఆవిడ చూపిస్తారు. సర్జన్గా ఆవిడ ప్రతిరోజు, నాకు తెలుసు, దేహంలో ఎన్నో గడ్డలను తీస్తుంటారు. రచయిత్రగా మనుషుల మధ్య గడ్డ కట్టినటువంటి మౌనాన్ని కూడా ఇలా పుస్తకాల రూపంలో, రచనల రూపంలో తీస్తున్నారని చెప్తాను నేను. అందుకే ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఇల్లంటే ఇటుకలు కాదు, సిమెంట్ కాదు, గోడలు కాదు, మనుషులే దానికి పునాది, ప్రేమే దాన్ని అభివృద్ధి చెందించేది. ఒక మనుషులని ఒక చక్కటి కుటుంబంగా ఒక దగ్గర నిలబెట్టగలిగేది వారి మధ్య ఉన్నటువంటి అవగాహన, ప్రేమ. తల్లి తండ్రిని అర్థం చేసుకోవాలి, తండ్రి తల్లిని అర్థం చేసుకోవాలి, వీరిరువురు పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లలు కూడా ఇంట్లో తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి అవగాహన ఉంటే ఏ కుటుంబము కూడా ఇటుకలు గోడ అవదు, అదొక ఇల్లే అవుతుంది. ఇటువంటి ఆశీలు అనే మన అందరి ఆశీలు, ఈ ఆశీలకు నా మనసారా ఆశీస్సులు. ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన డాక్టర్ కాళ్లకూరి శైలజ గారి ఆశీలు కథా సంపుటి పుస్తక సమీక్ష వింటారు. పరిచయకర్త శ్రీమతి సత్యగౌరీ మోగంటి. కార్యక్రమంలో ఇప్పుడు కనకదుర్గ గారు పాడిన లలిత గీతాలు.

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి.
1: హాయ్ కవిత.
2: హాయ్.
1: ఆఫీస్ కి ఇంత ఆలస్యంగా వచ్చావేంటే?
2: అవును శారదా, ఈరోజు మా అమ్మ పుట్టినరోజుగా అందుకే ఆలస్యమైంది.
1: అర్థమైంది. ఈరోజు మీ అమ్మ 80వ పుట్టినరోజు కదా, ప్రతి ఏడాది హోటల్లో గ్రాండ్ గా పార్టీ ఇస్తావే, మరి ఈసారి ఆ పార్టీకి నన్ను మన స్టాఫ్ ని పిలవలేదే?
2: అసలు నేను హోటల్లో పార్టీ చేస్తే కదా మిమ్మల్ని పిలవడానికి.
1: అంటే మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకున్నావా పిసినారి?
2: లేదు, ఇంట్లో కూడా పార్టీ చేసుకోలేదు.
1: మరి
2: అసలు బర్త్డే కేక్ కూడా కట్ చేయలేదు.
1: తప్పు కదే కవిత, పాపం 80 ఏళ్ల మీ అమ్మ కోసం ఆ మాత్రం చిన్న ఖర్చు చేయలేకపోతే ఎలా? ఆ ముసలి తల్లి ఎంతగా బాధపడిందో.
2: ఆమె ఏమీ బాధపడలేదు, పైగా మునుపెన్నడూ లేని విధంగా సంతోషించింది తెలుసా?
1: అదేలా, అన్నదానం కార్యక్రమం ఏమైనా చేసావా నువ్వు?
2: అన్నదానం చేస్తే ఒక్క పూటకే కడుపు నిండుతుంది, కానీ ప్రతి క్షణం జనం ఊపిరితిత్తులు నిండేలా ఆక్సిజన్ దానం చేశానే.
1: ఆ, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్తావా తల్లి?
2: అలానే, మన ప్రధానమంత్రి ఏక్ పేట్ మాకీనాం అనే కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు కదా.
1: హా, అవును.
2: అంటే తల్లి పేరుతో ఓ చెట్టు నాటు అని అర్థం. ఒకప్పుడు విదేశీ ప్రధానులు మన నగరానికి వస్తే వాళ్ల యాత్ర జ్ఞాపకార్థం ఓ చెట్టును నాటేవారు తెలుసా?
1: అవునవును.

0: చెట్టు ఉన్నంతకాలం ఆక్సిజన్ మనకిస్తుంది. అంటే ఆ మధురమైన యాత్ర ఎల్లకాలం మధుర స్మృతిగా మిగిలిపోతుంది.
1: నిజమేనే.
0: ఇప్పుడు అది మనలాంటి సామాన్యుల చేతికి వచ్చింది కాబట్టి మనకు జన్మనిచ్చిన తల్లి పేరుతో ఒక్క చెట్టు నాటితే చాలు, మన అమ్మ ఆ చెట్టుతో పాటు 4 కాలాలు బతుకుతుంది. మనకే కాదు మనందరికీ ఆక్సిజన్ ఇచ్చి మన ఊపిరితిత్తులు నింపుతుంది. అందుకే మా అమ్మ చేత్తో కొన్ని మొక్కలు నాటించాను.
1: ఓ,
0: ఆమెతో పాటు నేను మా కుటుంబ సభ్యులం కలిసి ఆమె 80 ఏళ్ల పుట్టినరోజును పురస్కరించుకొని మా వీధి నిండా మొత్తం 80 చెట్లను నాటాం.
1: ఆహా,
0: ఆమె పోయిన ఆ చెట్ల గాలితో మా అమ్మ మాకు స్వచ్ఛమైన శ్వాసనిస్తుంది.
1: అబ్బా, ఎంత గొప్ప ఆలోచనే! బర్త్డే పార్టీలకు కేక్ కటింగ్లకు 1000 రూపాయలు తగలేయడం కంటే ఇలా తక్కువ ఖర్చుతో చెట్లు నాటితే చాలు. నేను కూడా దీనినే అనుసరిస్తాను. వచ్చేవారం మా అమ్మ జయంతికి నేను కూడా మా అమ్మ పేరుతో 84 చెట్లు నాటుతాను. వచ్చే ఏడాది 85 చెట్లు నాటుతాను. ఇలా ప్రతి ఏడాది చెట్టు సంఖ్యను పెంచుతూనే పోతానే.
0: వెరీ గుడ్, చాలా మంచి పని.
2: అవును, స్వచ్ఛతా దివస్ స్వచ్ఛ భారత్ లో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ అంటే తల్లి పేరుతో ఓ చెట్టు నాటే కార్యక్రమాన్ని మీరు కూడా చేపట్టండి. మీ తల్లి పేరుతో ఒక చెట్టు నాటితే చాలు, ఆమె మీకు జన్మనిచ్చినట్లు ఆమె పేరుతో నాటే ఆ చెట్టు ఎల్లకాలం స్వచ్ఛమైన గాలినిచ్చి మనల్ని తల్లిలా కాపాడుతుంది. ఏక్ పేడ్ మాకే నామ్.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 1:50 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలోను ఆంగ్లంలోను హిందీలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
4: आदाब, ये आकाशवाणी है. खबरों के साथ मैं नीतिका त्यागी. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने उजागर किया है कि खिदमत जिंदगी का असल मकसद होना चाहिए. उन्होंने कहा कि सेवा परमो धर्म रहनुमा उसूल होना चाहिए. वजीर खारिजा डॉक्टर एस जयशंकर ने न्यूयॉर्क में अक्वामे मुत्तहिदा जनरल असेंबली के 81वें इजलास के मौके पर भारत बहरुल काहिल जसायर के इश्तराक से मुतालिक फोरम के वज़राए खारिजा की मीटिंग की सदारत की. हुकूमत ने कहा है कि भारत मोबाइल फोन की कुल घरेलू मांग का तकरीबन 99.2% मोबाइल फोन तैयार कर रहा है. आज मगरबी बंगाल, तेलंगाना, छत्तीसगढ़, साहिली आंध्र प्रदेश और ओडिशा में बहुत शदीद बारिश के लिए रेड अलर्ट जारी किया गया है. और दिफाई चैंपियन भारत ग्रुप ए के आखिरी मुकाबले में चीनी ताइपे को हराकर मर्दों की कबड्डी के सेमीफाइनल में पहुंच गया है. अब खबरें तफसील से. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने कहा है कि खिदमत जिंदगी का असल मकसद होना चाहिए और हर फर्द में ये एहसास होना चाहिए. उन्होंने कहा कि सियासत में भी खिदमत ही रहनुमा उसूल होना चाहिए, खाह कोई भी फर्द कितने ही आला ओहदे पर पहुंच जाए. जनाब मोदी ने वडनगर से वाराणसी तक सेवा यात्रा करने वाले अफराद के साथ वर्चुअल वसीले से गुफ्तगू करते हुए ये बात कही. वज़ीर-ए-आज़म ने कहा कि सेवा परमो धर्म, खिदमत आला तरीन फर्ज है और ये हमेशा रहनुमा उसूल रहना चाहिए.
5: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें सेवा संकल्प यात्रा निश्चित रूप से आपके जीवन में अहम भूमिका निभाने वाली.
4: गुफ्तगू के दौरान सेवा यात्रियों ने वज़ीर-ए-आज़म नरेंद्र मोदी के साथ अपने तजर्बात शेयर किए. इन लोगों ने बताया कि मुहिम के हिस्से के तौर पर उन्होंने पौधे लगाए और सफाई सुथराई की मुहिम में शामिल हुए. इन अफराद ने यह भी कहा कि सेवा यात्रा के दौरान उन्होंने अवाम से बात की और सरकार की मुख्तलिफ स्कीमों के फायदों के बारे में लोगों ने मुस्बत रद्द अमल का इजहार किया. वजीर खारिजा डॉक्टर एस जयशंकर ने कल न्यूयॉर्क में अक्वामे मुत्तहिदा जनरल असेंबली के 81वें इजलास के मौके पर भारत बहरुल काहिल जसायर इश्तराक FIPIC से मुतालिक फोरम के वज़राए खारिजा की मीटिंग की सदारत की. मज़कूरा मीटिंग से FIPIC शराकत दारी और इलाकाई नीज कसीर रुखी फोरमों में इश्तराक व तआवुन को मजीद मुस्तहकम करने से मुतालिक अहद का इआदा किया गया. ये FIPIC फ्रेमवर्क के तहत मुनाकिद होने वाली वज़राए खारिजा

0: इसके साथ ही टीम का पदक भी पक्का हो गया है। अब पदक तालिका में भारत के कुल पदक की संख्या 15 हो गई है। इसमें 1 स्वर्ण, 6 रजत और 8 कांस्य पदक शामिल हैं। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने पदक विजेताओं को बधाई दी है।
1: अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने सेवा को जीवन का मुख्य उद्देश्य बताया। कहा, सेवा परमो धर्म ही मार्गदर्शक सिद्धांत होना चाहिए। विदेश मंत्री एस जयशंकर ने न्यूयॉर्क में 81वीं संयुक्त राष्ट्र महासभा से इतर भारत प्रशांत द्वीप सहयोग मंच के विदेश मंत्रियों की बैठक की अध्यक्षता की। सरकार ने कहा, भारत मोबाइल फोन की कुल घरेलू मांग का लगभग 99.2% हिस्सा स्वयं बना रहा है और जापान एशियाई खेलों में भारतीय मिक्स निशानेबाजी टीम ने कांस्य पदक जीता। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కస్తూరి కన్నడ కార్యక్రమం కార్యక్రమం వినబోయే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: హలో
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్, అంత డబ్బా?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్, 2 లక్షలు
7: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
5: అరే,
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బీఐ అంటుంది,
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర మధ్యమ తరంగ 406.5 మీటర్, 738 కిలోహెర్ట్స్ ಹಾಗೂ ನ್ಯೂಸ್ ಆನ್ ಎಐಆರ್ ಈ ಆಪ್ನಲ್ಲಿ ಕೇಳಿ ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ. ಕಸ್ತೂರಿ ಶ್ರೋತೃಮಿತ್ರರಿಗೆ ಆತ್ಮೀಯ ಸ್ವಾಗತ. ನಾನು ಉಷಾ ಜೋಶಿ, ಮಾಡುವ ಪ್ರೀತಿಯ ನಮಸ್ಕಾರಗಳು.

0: ಇಲ್ಲಿಗೆ ನಮ್ಮ ಕಸ್ತೂರಿಯ ಸಂಚಿಕೆ ಮುಗಿಯುತ್ತದೆ. ಮತ್ತೆ ನಮ್ಮ ನಿಮ್ಮ ಭೇಟಿ ಬರಲಿರುವ ಮಂಗಳವಾರದಂದು ಇದೇ ಸಮಯಕ್ಕೆ ಇದೇ ಮೀಟರ್ಗಳ ಮೇಲೆ ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮದೊಂದಿಗೆ ಭೇಟಿಯಾಗುತ್ತೇವೆ. ಅಲ್ಲಿಯವರೆಗೆ ನಿಮ್ಮ ಉಷಾಳಿಗೆ ಅಪ್ಪಣೆ ನೀಡಿ ನಮಸ್ಕಾರ.
1: ఈనాటి కస్తూరి కన్నడ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
3: రా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావేంద్రా?
3: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే.

0: వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ఆకాశవాణి నిలయంలో సమయం 3:20. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని, ప్రపంచ పునరుద్ధరణ ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. వర్చువల్ ద్వారా యువత కోసం వికసిత భారత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నిజాయితీ, బాధ్యత, దేశభక్తి ఉన్న యువశక్తి దేశానికి అవసరమని పేర్కొన్నారు. సేవయే జీవిత ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వాద్నగర్ నుండి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో మాట్లాడిన ఆయన, రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందిన సేవే పరమార్థమని, అత్యున్నత మార్గమని పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల సాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నౌరమ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడాన్ని తప్పుపడుతూ ఆయన వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఘర్ వాపసీ చట్ట సభలకు వర్తించదని తేల్చితెప్పింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్వాగతించారు. బీజేపీ చేసిన న్యాయ పోరాటం వల్లే ప్రజాస్వామ్యం గెలిచిందని, కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లో గణపతి నవరాత్రోత్సవాల ముగింపు, రేపటి మహానిమజ్జన శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాలాపూర్ గణేష్ ఊరేగింపునకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మార్గాల్లో వేలాది సీసీ కెమెరాలు, డ్రోన్లతో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా మూసిన్ రిజర్వాయర్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్నందున సూర్యాపేట, నల్గొండ జిల్లాల మూసి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_Hyderabad ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని వింటారు.

అలా 4 నిమిషాలు దాటి 5 సెకండ్లు. ఈ పూటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంకాలం ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5 గంటలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం 22A భూములపై మరో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన చైర్పర్సన్గా ఉంటారు.

ఇందులో సభ్యులుగా రాజీవ్ గాంధీ హనుమంతు, సందీప్ కుమార్ ఝా ఆయా జిల్లాల కలెక్టర్లు ఉంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. కరీంనగర్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థిని మృతికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. తనకు ప్రజాక్షేత్రంలో బలం ఉందని, పోటీపై సీఎం స్పష్టత ఇస్తారని పేర్కొన్నారు. గతంలో 3 సార్లు గెలిచానని, ప్రస్తుతం పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై 1:30 గంటలకు నిమజ్జనం పూర్తి కానుంది. ఈ వేడుకల సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ నెల 25న అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి ప్రజలు వీలైనంత వరకు మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANews_Hyderabad ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 8 గంటలకు మరిన్ని వింటారు.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో సమ్మక్క సారక్క కథ యక్షగానం రెండవ భాగం వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య బృందం.

పేరు జోగు శంకరయ్య. గ్రామము సీతారాంపురం, మండలము గుండాల, జిల్లా యాదాద్రి భువనగిరి. వారిచే యక్షగానము రెండో భాగం వింటున్నారు. సమ్మక్క సారక్క.

0: చెలిమని
1: అమ్మా,
0: నా యొక్క నామము విన్నావా?
1: నీ యొక్క నామము నాకు తెలుసు, గాని సభవారికి విన్నవితవలనమ్మా.
0: చెలిమని, మాది ఓరుగల్లు జిల్లా, మూలుగు తాలూకా. మా గ్రామము వైకంబు పేటాపురము. మేము ముత్తరాశి వాళ్ళము. నా యొక్క నామము ముక్తకాంత అంటారు. నా యొక్క భర్తాలను పేరైన చందపాపయ్య అంటారు.
1: ఎంత బాగున్నదమ్మా నీ పేర్లు, ముత్తరాశి వాళ్ళ మీ కులము.
0: అవును కదా,
1: ఇప్పుడు మీరు ఎక్కడికి పోతున్నారు తల్లి?
0: ఇలా చెప్పమనుచుంటివా?

0: మనము ఎన్ని నోములు నోమినా ఎన్ని పూజలు చేసినా మనకు ఆ దేవుడు సంతాన ఫలము లేకపోతున్నాయి కదా
1: అమ్మా. ఓ ముక్తికాంత, నీవు ఎన్ని నోములు నోమినా ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా అన్న వస్త్రములు పెట్టిన నీకు సంతానము లేదని బాధపడుచుంటివా?
0: అవునుగా చెలిమని.
1: చిన్న చిన్న

0: నేను మాత్రం విన్నాను గాని ఈ లోకము వినాలగా?
1: నేను ముతరాజు కులములో పుట్టిన వాడనైనా ఎక్కడ చింతలు ఉన్నా మహావిన్లున్నా పెద్ద పెద్ద చెర్లు ఉన్నా గుత్తాలు పట్టి తిరిగేవాడను. నా యొక్క నామము పాపయ్య అంటారు, చంద్ర పాపయ్య అంటారు.
0: ఓ పండ్ల పేరు చేపల పేరు చేస్తావు ముత్తరాజుల్లా.
1: ఒరే మిత్రమా.
0: ఆ ప్రభు,
1: మాది వరంగల్ జిల్లా తాండువారి గ్రామము. మా గ్రామము బైకంపేట. నా పేరు చంద్ర పాపయ్య అంటారు. మా కులములో నేను పెద్ద మనిషిరా. నా యొక్క భార్య పేరు ముక్తి కాంతయ్య అంటారు. ఇప్పుడు నేను వరంగల్ జిల్లాలో చింతలన్నీ గుత్తాలు పెట్టేందుకు పోతున్నాను. పోయే సమయముల నా భార్య ఒక కోరిక కోరినది.
0: సరే, ఏమిటది?
1: అయినా నా భార్య ఎన్ని మేడలు మిద్దలు ఉన్నా గాని నాకు సంతాన పరము లేదన్నది. ఆ సంతానం కొరకు మేము తీర్థయాత్రలు తిరుక్కుంటా ఇక్కడ వరంగల్ జిల్లా తాండవాయి మండలంలో మేడారమని గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో దైవాల వాగున్నదట. ఆ వాగులో స్నానం ఆడితే పిల్లలు పుడతారని చెప్పిండ్రు. మేము అక్కడికే బలి వెళ్తున్నాము.
0: అలాగే వెళ్దాము రండి.
2: ప్రాణేశ్వర, నీ పాదములకు ఇదే నా 10,000 వందనములు.
1: చెలిమని చల్లగా వర్ధిల్లము.
2: దేవా,

0: ఎంత చింతించినా గాని, ఎన్ని నోములు నోచినా గాని ఆ బ్రహ్మ రుదట ఎట్ట రాసెనో అట్లే జరుగును
1: దేవా. పుణ్యాతి

0: ప్రపంచంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రములని తిరిగినా మనకు సంతానము ఒడిగట్టలేదు. అన్నదానములు వస్త్రదానములు ఎన్ని చేసినా సంతానము కలగకుండెను.
1: అవును స్వామి.
0: అయినా ప్రపంచములో తాండ్వాయి గ్రామము, మేడార గ్రామం ఉన్నది. ఆ గ్రామములో దైవాల వాగాని దేవతలంతా వచ్చి అక్కడ స్నానమాచరిస్తురాట. తుదకు వృధాప్యములో ఉన్నా గాని కాలి నడకతోని పోయి మనం ఇప్పుడు దైవాల వాగల స్నానమాచరిద్దాం. అట్లనైనా భగవంతుడు మనకు ఒడుగట్టునేమో, మనం దైవాల వాగుకు మేడారం వైపు వెళ్దాం పదము.
1: అలాగా నాదా అటు

0: చెలిమని
1: నాదా
0: ఈ ధరణిలో వెలిసినట్టు ఉగ్రగౌరుని తలుచుకుంటూ కూడా, ఎందుకంటే ఈ యొక్క కవిత్వాన్ని రచించిన వాడు కాబట్టి మనము ఆడగా పాడగా వారికి తలుచుకుంటే వారికి ముక్తి కలము కాదు, మనకు పాట చేయము కాదు. కాబట్టి ఆ ఇర్రంబిల్లి సాక్షిగా చెప్తున్నాను, ఇప్పుడు తొందరగా పోయి ఆ దేవతలంతా వచ్చి స్నానం ఆచరించే గంగలో పోయి మనం స్నానం ఆచరించి వద్దాం పదము. అప్పటికైనా శివశంకరుడు ధ్యానించుకుంటేనే పోదాము. మానమ్మను మూలదేవుడైన ఆనాటి నుంచి కూడా ఆ పోలాశంకరుని నమ్మినాము కాబట్టి ఆ పోలాశంకరు నమ్ముకుంటూ కూడా ఆ గంగల స్నానం ఆచరిస్తాం పదము.
1: ఉన్నాదా పరమేశ్వర. సంతానము లేక చాలా చింతము దోషే, ఏము చేయుదు నాద ఎందు బోదును, సుతులు లేకున్నా గతులు లేవనుసు వచించియుండిరి ఆదులెల్లా. నాదా ఈ ప్రపంచంలో ధనములు మిద్దలు మేడలు ఈ సువర్ణభూషణములు ఉండి ఎందుకు నాదా? ఆ పది బాంధవులు సంతాన పనము లేని ఎందుకు నాదా మనకు?
0: చెలిమరి నీవనిగనే మేడలు మిద్దలు సువర్ణమనంగా బంగారముగా వెండి ఎన్ని ఉన్నా ఏమి లాభము లేదు. కన్న కడుపుల పుట్టినవాడు కొడుకై సంతానము కలిగితేనే అన్ని ఉన్నట్లు అంటున్నావా బామ?
1: అవును కదా.
0: అయినా ఇప్పుడు మనం ఈ దైవాల వాదుల స్నానం ఆచరిస్తాం, పోదాం పదము.
1: నాదా

0: సమ్మక్క సారక్క కథ యక్షగానం రెండవ భాగం వినిపించారు శ్రీ జోగు శంకరయ్య బృందం. జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు.

0: ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. అది ఆ పద్మాంధుడు చిత్రం నుండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆదిత్య 369 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జిక్కి శైలజ ఆలపించిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

బృందావనం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వెన్నెల కంటి గీతం విన్నారు. మాధవ్ పెట్టి సురేష్ సంగీతం అందించారు. చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నిర్ధారణ నివారణ చర్యల గురించి రాజేంద్రనగర్ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్, ఇందులో ఉజ్వల్ భారత్ గురించి శ్రీ నిమ్మాని సీతారామూర్తి గారి ప్రసంగం. 8:03 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణలో కరెంట్ అఫైర్స్ ప్రసారమవుతాయి. 9:15 స్పాట్లైట్, 9:30 కన్రివైడ్ ఇన్సైట్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడలు 20వ

0: ఇక రోజువారీ నివేదిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:20 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భావనలో దానం గురించి బాగిపురేందు శారద గారి లఘు ప్రసంగం, భక్తిరంజనిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి మంత్ర మాతృకా స్తవం దేవీస్తుతి ప్రసారం అవుతుంది 6:15. 6:30 పొలం పనులు, 7:00 ములుగు జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుభతం సామాన్యుని విజయగాథ శీర్షికన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రకారుడు కిరణ్ వరికెళ్ళ గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన అక్రమ నిర్మాణాలు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్టిఎన్ నీతా చంద్రశేఖర్ గారి గాత్రం రేపు ఉదయం 8:30. 9:10 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:03 సరదాల రోబో హాస్యనాటిక ప్రసారం అవుతుంది. రచన శ్రీ జాలాది రత్న సుధీర్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కన్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. యువాణి ఆంగ్ల కార్యక్రమం 12:10. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో విజువల్ ఆర్నమెంట్స్ ఆర్ట్స్ మెంటర్ ఫిల్మ్ డైరెక్టర్ ఆర్టిస్ట్ గీతా భాస్కర్ గారితో పరిచయం. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సమ్మక్క సారక్క కథ యక్షగానం చివరి భాగం వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో 7:15 ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత వివిధ పంటలు సస్యరక్షణ గురించి జనగాం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ టి లక్ష్మణ్ గారి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్, 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2021 గాను 20వ సంచిక రోజువారీ నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 5:50 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ఇలాఖాయి ఖబరే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ మొహమ్మద్ షఫీక్ సే ఇలాఖాయి ఖబరే సునియే. خیرتباد کے سابق ایم ایل اے دانم ناگندر نے اپنی نااہلی سے متعلق سپریم کورٹ کے فیصلے کا خیر مقدم کرتے ہوئے کہا ہے کہ وہ ضمنی انتخاب کے لیے تیار ہیں. مرکزی وزیر بنڈی سنجے کمار اور تلنگانہ بی جے پی کے صدر رام چندر راؤ نے سپریم کورٹ کے فیصلے پر رد عمل ظاہر کرتے ہوئے سیاسی وفاداریاں تبدیل کرنے پر کانگریس اور بی آر ایس قائدین کو تنقید کا نشانہ بنایا ہے. ڈپٹی چیف منسٹر ملو بھٹی وکرمارکا اور وزیر سیاحت جوپلی کرشنا راؤ نے عہدیداروں کو تلنگانہ کو عالمی سیاحتی مرکز کے طور پر فروغ دینے کے لیے ایکشن پلان تیار کرنے کی ہدایت دی ہے. اور وزیر صحت دامودر راج نرسمہا نے تلنگانہ کے سرکاری اور خانگی اسپتالوں میں فائر سیفٹی کے معیارات پر عمل درآمد کا جائزہ لیا ہے. خیرتباد کے سابق ایم ایل اے دانم ناگندر نے اپنی قانون ساز رکنیت سے نااہلی سے متعلق سپریم کورٹ کے فیصلے کا خیر مقدم کیا ہے۔

చేసినట్లు తెలిపిన ఆయన, పార్టీ మార్పిడి నిరోధక చట్టం కింద ఉపశమనం కోరే క్రమంలో ఈ తీర్పును ముందే ఊహించానని అన్నారు. అనివార్యమైన ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన దానం ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఉన్న సుదీర్ఘ అనుబంధం ఆధారంగా వారి మద్దతు కోరతానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల రాజకీయ అవకాశవాద వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ అనర్హత పిటిషన్ కేసుపై మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ఖండించిన మంత్రి బండి సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమని స్పష్టం చేశారు. పోటీ చేసేందుకు ఇరు పార్టీలకు నైతిక హక్కు లేదని పేర్కొంటూ అనైతిక పార్టీ మార్పిడులకు స్వస్తి చెప్పేలా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్వాగతించారు. ఈ సందర్భంగా పార్టీ మార్పిడులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ వైఖరిని బయటపెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాజ్యాంగ నైతికతపై తనకున్న నిబద్దతను తెలియపరిచేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ప్రజా తీర్పును ఎదుర్కొనేలా చూడాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు, ఆస్తుల ధృవీకరణ, రామప్ప వంటి వారసత్వ సంపద పరిరక్షణ, ఆదాయాన్నిచ్చే పర్యాటక సర్క్యూట్ల ఏర్పాటు, విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని విద్యా కార్యక్రమం ప్రోత్సాహంపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 77 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రమబద్దమైన ఆడిట్లు, లోపాల గుర్తింపు, అవసరమైన దిద్దుబాటు చర్యలపై చర్చించారు. ఆరోగ్య శాఖ అధికారులు తమ ప్రస్తుత భద్రతా ప్రాధాన్యతలను వివరించగా ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక సీఎస్ నవీన్ మిట్టల్, ఫైర్ సేఫ్టీ డీజీ విక్రమ్ సింగ్ మాన్ సహా పలువురు ముఖ్య శాఖాధిపతులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం 2026 సందర్భంగా భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను రేపు అర్ధరాత్రి 1 గంట వరకు పొడిగించారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ప్రజలు మెట్రో రవాణాను ఉపయోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభమై నగరవ్యాప్త ట్రాఫిక్ మళ్లింపుల నడుమ రేపు మధ్యాహ్నానికి నిమజ్జనం పూర్తవచ్చని అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా తెలంగాణ హైకోర్టు రేపు సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టు కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా డిసెంబర్ 5 శనివారం నాడు పనిదినంగా ప్రకటించింది. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సుందరీకరణ పనులను స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ చిత్రామిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంలతో కలిసి సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా రక్షా ఎక్స్పో 2026 నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో జరిగే ఈ కార్యక్రమంలో B2B సమావేశాలు, ఎయిర్ షోలు, ప్రత్యక్ష సాంకేతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఇంటర్న్షిప్ సమయంలో విష ప్రయోగానికి గురై మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. రేగడి మద్దికుంటలోని బాధితురాలి కుటుంబాన్ని స్థానిక అధికారులతో కలిసి పరామర్శించారు. 412,500 రూపాయల ప్రభుత్వ పరిహారం అందించిన మంత్రి
కుటుంబానికి పూర్తి మద్దతిస్తామని స్పష్టం చేస్తూ నిందితులకు కఠిన శిక్ష పడేలా

0: ఉండాలని పోలీసులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల పరిధిపై వరంగల్ ఐఓడిసిలో రేపు జరిగే ప్రాంతీయ సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క అధ్యక్షత వహించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, రక్షిత మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల కింద చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను మంత్రి సమీక్షిస్తారు. అక్టోబర్ 2026 నుండి జూన్ 2027 వరకు ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలు, మౌలిక వసతుల నిర్మాణం, హ్యామ్ రోడ్లు, తాగునీటి సరఫరా అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో 1,80,00,000 రూపాయలతో నిర్మించనున్న ఎస్సీ బాలుర వసతి గృహానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్టీపీసీ సమర్థవంతంగా పనిచేస్తోందని, ఉద్యోగాల కల్పనతో పాటు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
1: ప్లాంట్ మంచిగా నడుస్తుంది, ఉద్యోగాలు ఇస్తున్నారు, సీఎస్ఆర్ వర్క్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఇంతకు ముందేమో

0: ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్టీపీసీ సమర్థవంతంగా పనిచేస్తోందని, ఉద్యోగాల కల్పనతో పాటు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
1: ప్లాంట్ మంచిగా నడుస్తుంది, ఉద్యోగాలు ఇస్తున్నారు, సిఎస్ఆర్ వర్క్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఇంతకు ముందేమో సిఎస్ఆర్ నిధులు ఇక్కడ తీసుకెళ్లి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ నేను వచ్చిన తర్వాత సిఎస్ఆర్, డిఎంఎఫ్టీ నిధులు అన్ని కూడా మన ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నాము.
0: ఎఫ్పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈ రోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎగుమతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 360 డబల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈరోజు లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం 4611 దరఖాస్తులు అందగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 1254 మందిని అర్హులుగా గుర్తించి లక్కీ డ్రా తీసినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య 5 కమిషన్ సభ్యులతో కలిసి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్సీ ఎస్టీల భూ సమస్యలు, ఎస్సీ ఎస్టీ అస్ట్రాసిటీకి సంబంధించిన అంశాలు, రోస్టర్ పాయింట్ల అమలు, ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల బ్యాక్లాగ్ ఖాళీలు తదితర అంశాలపై చర్చించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. జిల్లాలో ఈరోజు ఉదయం నుండి కొన్ని మండలాల్లో వర్షం ఆగినప్పటికీ ఏజెన్సీ మండలాలైన కెరమొరి, తిర్యాని, జైనూర్లలో వర్షం కురిసింది. జైనూర్లో అత్యధికంగా 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 26 జిల్లా కేంద్రంలోని జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్ పద్మ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాసరలో గోదావరి పుష్కరాల పనులను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పూర్తి వసతులు, సరైన పార్కింగ్, హెలీప్యాడ్లు, మౌలిక వసతుల అభివృద్ది పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రోడ్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం సరైంది కాదని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: టీఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవాభావం జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రఖ్యాపయత్. సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా అనుసరణీయః ముఖ్య సంకల్పః ఇత్యపి అసౌ సబలం అకథయత్. సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ఉపవేశనే విదేశకార్యమంత్రిణా డాక్టర్ ఎస్ జైశంకరేణ ఫిప్పెక్ విదేశమంత్రిమండలస్య సమలంకృత ద్వితీయపీఠికా. ప్రశాసనేన ప్రోదీరితం భారతం స్వాభ్యంతరావశ్యకతానాం 99.2% జంగమదూరవాణీయంత్రాణి స్వదేశే ఏవ సంపాదయతి. చికిత్సా స్నాతకోత్తర ప్రవేశార్థం NBEMS సంస్థయా నీట్ PG పరిణామః సముద్ఘోషితః. ఒడిశా పశ్చిమబంగ ప్రభృతి పంచ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయ సంచేతనా ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపితా. అపి చ ఏషియాయి క్రీడాసు పురుష కబడ్డీ స్పర్ధాయాం అంతిమ సమూహ క్రీడాయాం చీనీ తైపే దళం పరాభూయ భారతం ఉపాంత్య చక్రే ప్రవేశం ప్రసాధయత్. అథ వార్తాః విశదీకృత్య. వడనగర్ వారాణసీ సేవాయాత్రా ప్రసంగే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సేవాభావః జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రతిపాదితః. తేన ప్రోదీరితం యత్ రాజనీతి శీర్షం ప్రాప్తేనాపి అధికారిణా సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా న విస్మరణీయః.

0: साहं कुर्वन्ति। आयुर्विज्ञान राष्ट्रीय परीक्षा मंडलेन अद्य नीट पीजी 26 इत्यस्याः प्रतिष्ठित परीक्षायाः परिणामः उद्घोषितः। परीक्षा एषा समग्रे अपि भारतवर्षे गते अगस्त मासस्य 30 दिनांके 26, 27 इत्यस्य शैक्षणिक सत्रस्य विविध चिकित्सा स्नातकोत्तर पाठ्यक्रमेषु यथा हि एमडी, एमएस, डीएनबी द्रवीभूत षण्मासिक पाठ भेदेषु तथा पीजी मेडिकल डिप्लोमा पाठ्यक्रमेषु प्रवेशार्थं सोत्साहं समायोजिता आसीत्। मण्डलेनानेन विज्ञापितं यत् सर्वे अपि परीक्षार्थिनः अक्टूबर मासस्य प्रथम दिनांकादारभ्य अग्रे वा स्वकीय संगणकीय पट्टिकायाम् आसाद्य आत्मनः अंकपत्रं स्वीकर्तुं पारयिष्यन्ति। भारतर्तु विज्ञान विभागेन अद्य पश्चिम बंग, तेलंगाना, छत्तीसगढ़, तटीयांध्र प्रदेश, ओडिशा राज्येषु अतिभीषण वृष्टेः संभावनामधिकृत्य रेड अलर्ट इति संचेतना प्रख्यापिता। ऋतु विज्ञान विभागेन बिहार, झारखंड, विदर्भ, सिक्किम राज्येषु च अद्य अतिवृष्टि परं पूर्वानुमानं प्रकटितम्। एतदतिरिच्य अंडमान निकोबार द्वीप समूहेषु असम, मेघालय, पूर्वीय मध्य प्रदेश, पूर्वीय उत्तर प्रदेश, कर्नाटक, केरल, माहे, मराठवाड़ा क्षेत्रेषु च अतिवृष्टेः संभावना प्रकटिता। ग्रेटर नोएडा मंडलस्थे यमुना द्रुत मार्गे ह्यः अर्धरात्रौ संवृत्तायां दारुणायां यानाग्नि दुर्घटनायां न्यूनातिन्यूनं 9 यात्रिणः मृत्युमुपगताः। आरक्षक सूचनानुसारेण दुर्घटना एषा जेवर आरक्षक स्थानान्तर्गत दयातानपुर ग्रामस्य समीपे मध्यरात्रौ समजनी। आरक्षकैः प्रोक्तं यत् मृतकानां 9 यात्रिणां अभिज्ञान प्रक्रिया सम्प्रति साध्या न जाता। जापान देशे समायोजितासु एशियाई क्रीडा 26 इत्येतासु भारतस्य पुरुष कबड्डी दलं स्वकीयायाम् अन्तिमायां वर्ग अ प्रतिद्वन्द्वितायां चीनी ताइपे दलं 37-21 इति सुस्पष्ट अंकांतरालेन पराजय्य उपांत्य स्पर्धायां प्रविष्टम्। भारतेन क्रीडारंभादेव स्वकीयं प्रभुत्वं संस्थाप्य मध्यानंतरं यावत् 23-11 इति सुदृढा अग्रता गृहीता। उत्तरार्धे च पुनरपि 14-10 इत्यंकैः तदैव वर्चस्वं निरन्तरं परिपालितम्। वर्गचक्रे भारतस्य एषः अनुक्रमात् 4th विजयः अस्ति इति वार्ताः।
1: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, అలాగే పీజీ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం చరిత్ర నుండి పాఠం వింటారు. శీర్షిక మౌర్యుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. ఈ పాఠాన్ని రచించి మీకు వివరిస్తున్నవారు డాక్టర్ వడ్డాణం శ్రీనివాస్ గారు.
4: మౌర్యుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యం ప్రత్యేకమైంది. మౌర్యులు భారతదేశాన్ని క్రీస్తుపూర్వం 324 నుంచి క్రీస్తుపూర్వం 187 వరకు పరిపాలించారు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు మొదలుకొని ప్రపంచ చరిత్రలోనే గొప్ప చక్రవర్తిగా పేరెన్నికగన్న అశోకుడితో సహా మౌర్య వంశ చక్రవర్తులందరూ ఆనాటి ప్రజల సామాజిక ఆర్థిక జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి కృషి చేశారు. మౌర్యుల కాలంలో చక్రవర్తులందరూ కూడా ప్రజల పరిస్థితులను తెలుసుకోవడానికి పటిష్టమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ గూఢచారి వ్యవస్థ ద్వారా అందిన సమాచారంతో ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకునేవారు. ఈ నిర్ణయాలు ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఉపయోగపడే విధంగా ఉండేవి. ఈనాడు మనం మౌర్యుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులను చర్చిద్దాం. మౌర్యుల కాలంలో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉండేదని ఆ కాలం నాటి సాహిత్య పురావస్తు ఆధారాల వల్ల తెలుస్తోంది. బౌద్ధ జైన వాంగ్మయాలు,

ఆగస్టిన్, స్ట్రాబో, ఫ్లూటార్క్, గ్రీకు రచనలు, మెగస్థనీస్ ఇండికా, కౌటిల్యుని అర్థశాస్త్రం, అశోకుని శిలాశాసనాల ద్వారా ఆ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఆర్థిక కార్యక్రమాల పర్యవేక్షణకు 27 అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది. వారు వ్యవసాయం, వాణిజ్యం, తూనికలు, కొలతలు, వస్త్రాలు, గనులు మొదలైన రంగాలను నియంత్రించి క్రమబద్ధం చేసేవారు. మౌర్యుల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారంగా ఉండేది. ప్రజల్లో అధికులకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. ఈ కాలంలో ప్రజలు గ్రామాల్లో నివసిస్తూ ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడేవారు. కొత్త ప్రాంతాలను వ్యవసాయయోగ్యం చేయడానికి జరిగే కార్యక్రమాన్ని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు వర్ణించాడు. అధిక జనాభా ఉన్న ప్రాంతాల నుంచి రైతులను అధిక సంఖ్యలో కొత్త ప్రాంతాలకు తరలించి అక్కడ వ్యవసాయానికి వారిని ఉపయోగించుకునేవారు. వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల వనరులను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసేది. రైతుల వ్యవసాయంలో ప్రభుత్వం జోక్యం చేసుకునేది కాదు. విశాలమైన వ్యవసాయ క్షేత్రాలు రాజు యాజమాన్యంలో ఉండేవి. 5 భూమి యజమానులు ఉండేవారు. గ్రామీణ ప్రాంతాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేసేది. వ్యవసాయ భూముల మీద ప్రభుత్వం విధించే పన్ను మదింపు చేసి నిర్ధారించే విధానం సమర్థవంతంగా ఉండేది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఫలితంగా ఆర్థిక రంగంలో రైతులకు క్రమంగా ప్రముఖ పాత్ర వచ్చింది. భూమి లేని వ్యవసాయ కార్మికులు కూడా ఉండేవారు. అనేక రకాల కాయగూరలు, పండ్లు పండించేవారు. వ్యవసాయం పశువుల మీద ఆధారపడి ఉండేది. ప్రజల ఆర్థిక జీవనంలో అటవీ ఉత్పత్తులకు కూడా ప్రాముఖ్యత ఉండేది. రాజు యాజమాన్యంలో విశాలమైన వ్యవసాయ క్షేత్రాలు ఉండేవి. దాని ఫలితంగా దేశంలో వ్యవసాయం అధిక భాగం ప్రభుత్వాధీనంలో ఉండేది. క్రమం తప్పకుండా భూమిశిస్తు చెల్లించినంతకాలం రైతుల వ్యవసాయ పనుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకునేది కాదు. ఆ కాలంలో గ్రామీణ సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తూ కొన్ని చర్యలు చేపట్టేది. అవి ఆస్తులకు హద్దులు నిర్దేశించడం, ప్రవేశయోగ్యం కాని ప్రాంతాలకు రహదారులు నిర్మించి వాటికి సౌకర్యాలు కల్పించడం, గ్రామీణాభివృద్ధి పనులు చేపట్టడం, ఇంకా గ్రామాలకు రక్షణ కల్పించడం వంటివి. అదేవిధంగా మౌర్యుల పాలనలో 5 భూమి యజమానులు ఉండేవారు. వారు రాజు, ప్రభుత్వం, బడాభూస్వాములు, సమిష్టి యాజమాన్యం, రైతులు. ఇంకా గ్రామంలో ప్రతి రైతు సాగు చేసిన భూములను రెవెన్యూ అధికారులు వేరువేరుగా మదింపు చేసి దాని ఆధారంగా భూమిశిస్తు నిర్ణయించేవారు. గ్రామంలోని భూములను వాటి నాణ్యత మీద ఆధారపడి ఉత్తమ, మధ్యమ, అధమ అని 3 చెందిన భూములుగా విభజించేవారు. ఆ తర్వాత గ్రామాన్ని 4 విభజించి దేనికి చెందుతుందో దాని జాబితాలో చేర్చేవారు. అవి పన్నుల నుండి మినహాయింపు పొందిన పరిహారిక అనే గ్రామాలు, సైనికులకు సరఫరా చేసే ఆయుధీయ అనే గ్రామాలు, హిరణ్య అనే ధాన్యం, పశువులు, బంగారం, ముడి పదార్థాల రూపంలో పన్నులు చెల్లించే గ్రామాలు, పన్నులకు బదులుగా విష్టి అనే వెట్టి చాకరీ చేసే పనివారిని, పాల ఉత్పత్తులను సరఫరా చేసే గ్రామాలు కూడా ఉండేవి. ఇంకా మౌర్యుల కాలంలో భూమి లేని వ్యవసాయ కార్మికులు కూడా ఉండేవారు. వారికి ఉచితంగా ఆహారం, కొద్దిగా డబ్బు రూపంలో జీతం కూడా ఇచ్చేవారు. బానిస వ్యవస్థ ఉండేదని, బానిసలను కూడా వ్యవసాయ పనులకు వినియోగించుకునేవారని కౌటిల్యుని అర్థశాస్త్రం ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా మౌర్యుల కాలంలో భారతదేశంలో విశాలమైన ప్రాంతాల్లో అడవులుండేవి. అటవీ ఉత్పత్తుల నుండి నాగళ్లు, వ్యవసాయ పనిముట్లు, ఇతర పరికరాలు, బండ్లు, ఆయుధాలు తయారుచేసేవారు. వాటిని తయారు చేసేందుకు చిన్న తరహా కర్మాగారాలుండేవి. వ్యవసాయ భూములకు బావులు, కాలువలు, సరస్సుల ద్వారా నీటి సరఫరా జరిగేది. నీటిపారుదల విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించేది. చెరువులు, కాలువలు నిర్మించడం ద్వారా కొత్తగా నీటి సరఫరా కలిగించడం కూడా ప్రభుత్వమే చేసేది. మౌర్యుల కాలంలో ద్రవ్య వ్యవస్థ పటిష్టంగా రూపుదిద్దుకుంది. బంగారు నాణాలు నిష్క, సవర్ణలు, వెండి నాణాలు కర్షపణలు వాడుకలో ఉండేవి. అంతేకాక మౌర్యులు మొదటిసారిగా రాగి నాణాలు కూడా ముద్రించారు. వెండి నాణమైన పన ప్రామాణిక నాణంగానూ, రాగి నాణమైన మాషక మారక ద్రవ్యంగానూ ఉండేది. దీంతోపాటు పరిశ్రమల వల్ల కూడా ప్రజలకు జీవనాధారం లభించేది. ఉత్పత్తి అయిన ప్రతి వస్తువు మీద పన్ను విధించేవాళ్లు. అంతేకాకుండా ఆనాడు బ్యాంకులు లేవు. కాని వడ్డీ వ్యాపారం అభివృద్ధి చెందినట్టు సమకాలీన రచనల ద్వారా తెలుస్తోంది. వడ్డీ సంవత్సరానికి 15% ఉన్నట్టు అవి పేర్కొన్నాయి. మౌర్యుల మంచి పాలన వల్ల వ్యాపారాభివృద్ధి జరిగింది. విదేశాలతో, ముఖ్యంగా సిరియా, ఈజిప్టు వంటి దేశాలతో భారతీయ వర్తకులు వ్యాపారం చేసేవారు. చేనేత వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఎక్కువగా విలాస వస్తువులను, మత్తు పానీయాలను

దిగుమతి చేసుకునేవారు. స్వదేశీ విదేశీ వ్యాపారం మీద ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేది. మన దేశం నుంచి గ్రీకు దేశాలు చాలా విలువైన వస్తువులను దిగుమతి చేసుకోవడం వల్ల రోమన్ బంగారం ఎక్కువగా భారతదేశానికి చేరుతుండేదని ప్లినీ అనే చరిత్రకారుడు వివరించాడు. మౌర్యుల కాలంలో శాంతి సుస్థిరతల ఫలితంగా వ్యాపార వాణిజ్య రంగాల్లో గణనీయంగా అభివృద్ధి జరిగింది. దేశీయ వ్యాపారం బండ్లు బిడార్ల ద్వారా రహదారి మార్గాల్లోనూ, పడవలు నావల ద్వారా జలమార్గాల్లోనూ జరిగేది. నౌకల ద్వారా సముద్ర మార్గాల్లో విదేశీ వాణిజ్యం కొనసాగించారు. మౌర్యుల పాలనలో అనేక పరిశ్రమల మీద ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది. కానీ దేశంలోని పరిశ్రమలు చాలా వరకు ప్రైవేటు యాజమాన్యంలో కూడా ఉండేవి. కొన్ని పరిశ్రమలు ఒకే ప్రాంతంలో గాని ఒకే ప్రదేశంలో గాని ఉండేవి. ముఖ్యమైన 18 రకాల చేతివృత్తుల వారిని జాతక కథలు పేర్కొంటున్నాయి. కర్షపన అనే రాగినానం ఆ రోజుల్లో ఎక్కువగా చలామణిలో ఉండేది. ఖకాని అనే చిన్న రాగినానం కూడా వాడుకలో ఉండేది. శ్రేణులు ఆర్థిక రంగంలో ముఖ్యమైన పాత్ర వహించారు. చాలా వృత్తులకు శ్రేణులుండేవి. నేత పనివారికి, వడ్రంగి పనివారికి, నూనె గానుగల్లో పనిచేసేవారికి, మేదరి వాళ్లకు, ఇంకా ఇతర వృత్తుల వాళ్లకు కూడా ప్రత్యేక శ్రేణులుండేవి. మౌర్యుల కాలం నాటి ఆర్థిక విధానం పటిష్టంగా ఉండేది. వ్యవసాయ ఉత్పత్తుల మీద భాగ, బలి, కర, వినీత, రజ్జు, చోర రజ్జు మొదలగు పన్నులను ప్రభుత్వమే విధించేది. పన్నులను నగదు రూపంలో లేదా ధాన్యం రూపంలో చెల్లించేవారు. రైతులు, చేతి పనివారు, వ్యాపారులపై విధించే అనేక పన్నులను కౌటిల్యుడు పేర్కొన్నాడు. వ్యవసాయమే ఉత్పత్తి సాధనం, సంపదకు మూలాధారం కాబట్టి వ్యవసాయ భూముల మీద ప్రత్యక్ష పన్ను పెంచడం ద్వారా ప్రభుత్వాదాయాన్ని పెంచాలని కౌటిల్యుడు పేర్కొన్నాడు. అమ్మకం వస్తువుల మీద సాధారణంగా వేసే వాణిజ్య పన్ను వాటి ధరలో పదోవంతు ఉండేది. పన్నుల ఎగవేతదారులను కఠినంగా శిక్షించేవారు. ప్రభుత్వ పాలనా వ్యవస్థ మీద, సైన్యం మీద భారీ వ్యయం ఉండేది. దాని ఫలితంగా కాలక్రమేణా ప్రజల ఆర్థిక పరిస్థితులు క్షీణించాయి. మౌర్యుల కాలంలో కార్మికులు 3 తరగతులుగా ఉండేవారు. వారు కూలి పనివారు, వెట్టి పనివారు, బానిస పనివారు. పనివారికి ముందుగా నిర్ణయించిన వేతనాలను విధిగా చెల్లించేవారు. ఒప్పందం ప్రకారం నిర్ణయించిన వేతనాలు చెల్లించకపోతే యజమానుల మీద పెద్ద మొత్తంలో జరిమానాలు వేసేవారు. మౌర్యుల కాలంలో శాంతి సుస్థిరతల ఫలితంగా వ్యాపార వాణిజ్య రంగాల్లో గణనీయంగా అభివృద్ధి జరిగింది. వాణిజ్యంపై పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ ఉండేది. మౌర్యుల కాలంలో ప్రభుత్వం వ్యవసాయం మీద అనేక రకాల పన్నులు వేసేది. అవి వ్యవసాయోత్పత్తిపై పన్ను, యుద్ధాలు, కరువు కాటకాలు సంభవించినప్పుడు ప్రభుత్వ ధాన్యపు గిడ్డంగులను నింపేందుకు వ్యవసాయోత్పత్తులపై మీద వేసే ప్రత్యేక పన్ను, ఇంకా అప్పుడప్పుడు రాజుకు చెల్లించాల్సిన చందాలు వంటి ద్వారా రాజ్యం ఖజానా నింపుకునేది. మౌర్యుల కాలంలో పన్నుల ఎగవేతదారులు ఉండేవారని, అటువంటి నేరస్తులకు మరణదండన వేసి శిక్షించేవారని గ్రీకు రచనల వల్ల తెలుస్తోంది. కాని పన్నులు ఎగవేసినందుకు కఠినంగా శిక్షించేవారని కూడా ప్రభుత్వాధికారుల నుండి పన్నుల రూపంలో వసూలైన డబ్బును దొంగిలించిన వారికే మరణశిక్షణ వేసేవారని కౌటిల్యుడు పేర్కొన్నాడు. మౌర్య చక్రవర్తులు అతిపెద్ద సైన్యాన్ని, అధికార వ్యవస్థను పోషించడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. మౌర్యుల కాలంలో చేతి పనివారు వృత్తుల ఆధారంగా శ్రేణులు ఏర్పాటు చేసుకునేవారు. ప్రతి శ్రేణికి అధ్యక్షుడుగా ప్రముఖుడు, నగరవృద్ధునిగా జట్టకుడు ఉండేవారు. అంతేగాక శ్రేణులన్నీ సమాఖ్యలు ఏర్పడేవి. సమాఖ్యలన్నీ భాండాగారకుని ఆధ్వర్యంలో ఉండేవి. పారిశ్రామిక రంగంలో లాగే వాణిజ్య రంగంలో కూడా వర్తకులు శ్రేణులను ఏర్పాటు చేసుకునేవారు. ప్రతి శ్రేణికి నాయకుడుగా శెట్టి ఉండేవారు. ఉత్తర భారతదేశంలో శ్రేణులు భారీ సంఖ్యలో అభివృద్ధి చెంది నాటి ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ స్థానం పొందాయి. అప్పటి వ్యవస్థీకృత పరపతి విధానాన్ని కూడా కౌటిల్యుడు వివరించాడు. శ్రేణి సభ్యులకు కొన్ని హక్కులుండేవి. దొంగల నుండి రక్షణ ఉండేది. వృత్తి పనివారిని గాయపరిచిన నేరస్తునికి మరణదండన విధించేవారు. అదేవిధంగా శ్రేణి సభ్యులకు కూడా నియమ నిబంధనలు కఠినంగా ఉండేవి. మోసం చేస్తూ పట్టుబడిన చేతి పనివారిని శ్రేణి నుంచి బహిష్కరించేవారు. ఈ కాలంలో వెట్టి పనివారు కూడా ఉండేవారు. వెట్టి పని కనీసావసరంగా ఉండేదని గ్రామకరణాలు, నగరాధికారులు వెట్టి పనివారుల పట్టికలు తయారు చేసి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసేది. అదేవిధంగా ప్రజల ఆర్థిక జీవనంలోనూ, నాటి పారిశ్రామిక రంగంలోనూ బానిసలు ముఖ్య పాత్ర నిర్వహించారు. మౌర్యుల కాలంలో దేశీయ వాణిజ్యం గణనీయంగా అభివృద్ధి చెందింది. విశాల సామ్రాజ్య స్థాపన, చక్రవర్తుల ప్రోత్సాహం, దేశంలో ఏర్పడిన శాంతి భద్రతల కారణంగా వాణిజ్య కార్యకలాపాలు పెరిగాయి. దేశీయ వాణిజ్యంలో ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, పగడాలు, సుగంధ ద్రవ్యాలు, చర్మం, కంబళ్ళు, పట్టు, జరీ, నూలు వస్త్రాలు వంటి సరుకులతో వ్యాపారం చేసేవారు. ఉప్పు తయారీపై కూడా ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది. క్లుప్తంగా చెప్పాలంటే

0: మౌర్యుల పాలనాకాలంలో ప్రజల ఆర్థిక జీవనం మీద ప్రభుత్వ నియంత్రణ ఉండేదని తెలుస్తోంది. ఇంకా వ్యవసాయ భూములు రాజుల యాజమాన్యంలోనూ రైతుల ఆధీనంలోనూ ఉండేవి. ద్రవ్య వ్యవస్థ పటిష్టంగా రూపుదిద్దుకుంది. దేశీయ విదేశీయ వాణిజ్యం ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ అభివృద్ధి చెందింది. భూ జలమార్గాల ద్వారా సరుకులు రవాణా చేసేవారు. మౌర్యుల కాలంలో ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉన్నప్పటికీ పారిశ్రామిక అభివృద్ధి కూడా జరిగింది. మొదట్లో పన్నుల ద్వారా వసూలైన డబ్బుతో ప్రభుత్వ ఖజానా నిండుగా ఉండేది. కానీ చివరి దశలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. అయినప్పటికీ కరువు సమయాల్లో ప్రజల పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టేది. కరువు నివారణ పథకాలను కూడా అమలుపరిచేది. కొన్ని సమస్యలున్నప్పటికీ స్థూలంగా పరిశీలిస్తే మౌర్యుల కాలంలో వ్యవసాయం అభివృద్ధి చెందింది. ప్రభుత్వ పన్నుల విధానం భారంగా లేదు. శ్రేణులు వ్యవస్థీకృతమయ్యాయి. ద్రవ్య వ్యవస్థ అభివృద్ధి చెందింది. బంగారు వెండి నాణాలు కాక దేశంలోనే మొదటిసారిగా రాగి నాణాలు కూడా చలమణిలోకొచ్చాయి. కార్మికుల పరిస్థితులు మెరుగయ్యాయి. వాణిజ్యం పరిశ్రమలు అభివృద్ధి చెంది ప్రజల ఆర్థిక పరిస్థితులు జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
1: మీరింతవరకు డిగ్రీ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, అలాగే పీజీ రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం చరిత్ర నుండి పాఠం విన్నారు. శీర్షిక మౌర్యుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. ఈ పాఠాన్ని రచించి మీకు వివరించిన వారు డాక్టర్ వడ్డాణం శ్రీనివాస్ గారు.

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు,

0: విద్య ఉత్తమ జీవన విధానానికి పునాది, ఉన్నత లక్ష్యాలకు చెరగని బాట.
1: ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.
2: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా అలప.

0: బంగారు పల్లకి, మణిగంటుడికి నాడు అందాల పల్లకి,
1: మల్లెపూల పల్లకి బంగారు పల్లకి, మణిగంటుడికి నాడు అందాల
0: పల్లకి, మల్లెపూల పల్లకి బంగారు పల్లకి, మణిగ

0: ఇరుముడి చిత్రం నుండి డప్పు శ్రీను ఆలపించిన గీతం విన్నారు. రచన చౌదం శ్రీనివాసరావు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. శ్రోతలకు మరోమారు గుర్తు చేస్తున్నాము, ఈరోజు రాత్రి 7:15 ఇల్లువ కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. అంశం మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు.

0: పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నిర్ధారణ నివారణ చర్యల గురించి రాజేంద్రనగర్ టీవీ నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారు అందించే వివరాలు వింటారు.
1: నమస్కారము. ఈరోజు మనము పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి లక్షణాలు నివారణ చర్యల గురించి మాట్లాడుకుందాం. ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక అంటువ్యాధి. ఇది మన రాష్ట్రంలో ఒక 2-3 రకాల పికోర్నా వైరస్ స్ట్రెయిన్ల వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకడం వల్ల మరణాల శాతం తక్కువగా ఉన్నప్పటికీ పశువులు బలహీనంగా ఉండి వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పశువుల్లో కూడా ఈ వ్యాధి సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు వచ్చేసరికి ఈ గాలికుంటు వ్యాధిలో శరీర ఉష్ణోగ్రత 103 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్, ముందుగా జ్వరమును మనము గుర్తిస్తాము. దాని తర్వాత నోటిలో పుండ్లు, చిగుళ్ళు, నాలుక, ముట్టే లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడి అవి 24 గంటల్లో చితికిపోవడం వల్ల పశువులు నొప్పి కలగడం వల్ల మేత తినవు. అలాగే నోటి నుంచి చొంగ కారుతూ ఉంటుంది. వీటితో పాటు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి

ఆ తర్వాత అవి చితికిపోవడము, ఆ నొప్పి వల్ల పశువులు సరిగ్గా నడవలేకపోవడము, అలాగే కుంటుతూ ఉంటాయి. పొదుగుపై బొబ్బలు ఏర్పడి ఒక్కోసారి పొదుగు వాపు వ్యాధి కూడా వస్తుంది. బ్యాక్టీరియా ఈ బొబ్బలను ఆశించడం వల్ల చీముతో కూడిన పుండ్లు తయారయ్యి చిరాకును కలిగిస్తాయి. వ్యాధి సోకిన పశువులు వాటి ప్రాలు తాగిన దూడలు మరణిస్తాయి. దుక్కిటి పశువులు పనులను ఉపయోగపడవు, ఎందుకంటే అవి సరిగ్గా నడవలేవు కాబట్టి. అలాగే పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అకస్మాత్తుగా తగ్గిపోతుంది, ఎందుకంటే పొదుగువాపు వ్యాధి వచ్చి అవి పాలను పిండనివ్వవు. అలాగే చూలి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తూ ఉంటాయి. వ్యాధిగ్రస్త పశువులు 2-3 రోజుల్లో మేత తినడం ప్రారంభించినా వ్యాధి వల్ల కలిగే దుష్ఫలితాల నుండి కోలుకోవడానికి సుమారు 4-6 మాసాల సమయం పడుతుంది. పశువులు రక్తహీనత కలిగి శ్వాస తీసుకోవడము కష్టంగా మారుతుంది. అవి శ్వాసను కష్టంగా పీల్చుతూ రొప్పుతూ ఎండవేడిమిని తట్టుకోలేక నీరసించిపోతాయి. దీన్ని ప్యాంటింగ్ అంటారు. ఈ ప్యాంటింగ్ లక్షణాలని ఎక్కువగా సంకరజాతి పశువుల్లో గమనిస్తూ ఉంటాము. ఇలా వ్యాధిగ్రస్తమైన పశువులను గుర్తించి వాటికి తగిన చికిత్స చేయించాలి. ఆ చికిత్స అనగా వ్యాధి సోకిన పశువులను వేరు చేసి సత్వర చికిత్స చేయించాలి. పొటాషియం పర్మాంగనేట్ నీళ్లతో పుండ్లను శుభ్రం చేసి నోటి పుండ్లను బ్లోరోగ్లిజరిన్, ఆ నోటి పుండ్లకు బోరోగ్లిజరిన్ ఆర్ కాలిపుండ్లకు జింక్ ఆక్సైడ్, లోరాక్సిన్, హిమాక్స్ వంటి ఆయింట్మెంట్లను పుయ్యాలి. అలాగే వీటి మీద, ఈ పుండ్ల మీద ఈగలు వాలకుండా వేప నూనె కూడా రుద్దొచ్చు. వాటితో పాటు నిమ్లెట్ అనే మందును కూడా వాడాలి. మైలతుత్తం 1% తారుల మిశ్రమాన్ని కాలిగిట్టల సందుల్లో నింపవచ్చు. వైరస్పై మందులు పనిచేయవు కాబట్టి వాటి తర్వాత కలిగే అనర్థాల ఆ నివారణను యాంటీబయాటిక్స్ వాడి 3-5 రోజులు వాడడం వల్ల ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని రాకుండా మనము కాపాడవచ్చు. అలాగే ఏదైతే బొబ్బలు ఏర్పడ్డాయో ఈ బొబ్బల వల్ల మేత మేయని పశువులకు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఈ బొబ్బల వల్ల ఈ మేతలు మేయవు కాబట్టి తగు సంరక్షణ చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో అవి మరణిస్తాయి. అందువల్ల వాటికి సులభంగా జీర్ణమయ్యే పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. అనగా జావ, జొన్నగడక, అన్నము, కొంచెం చిటికెడు ఉప్పు కలిపి ఆ వాటితో పాటు బెల్లం కూడా కలిపి ఇస్తే అలా ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇలా ఇవ్వడం వల్ల అవి బలహీనత నుంచి కొంచెం బయటపడతాయి. ఈ విధంగా మనము జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఈ బలహీనత తీవ్రంగా ఉంటే గ్లూకోజ్ ఇంట్రావీనస్ ఆ సలైన్లు ఎక్కించాల్సి వస్తుంది. ఈ వ్యాధి రాకుండా మనం ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టాలి అంటే, ఈ గాలికుంటు వ్యాధి చికిత్స 1000 ప్రశ్నలతో కూడుకున్నందున నివారణ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి సంవత్సరము 2 ఈ టీకాలు, ఉచిత టీకాలు అందిస్తూ ఉన్నాయి. ఈ ఉచిత టీకాలు ఈ పశువులకి, అనగా మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు అన్నిటికీ ఉచితంగా టీకాలు వేపిస్తున్నాయి. ఒక ఈ 0FMD అనే ప్రోగ్రామ్ని మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఈ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు మొదటిసారి 2 వయసులో, తర్వాత బూస్టర్ డోసు 1 తర్వాత వేయించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరము 1 క్రమం తప్పకుండా, అలాగే 2 కూడా వాడుతూ ఉన్నారు. సో ఈ టీకాలు వేసిన తర్వాత 1-3 వారాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి పశువు దాని ఇమ్యూనిటీ పెంపొందించుకుంటుంది, 1 సంవత్సర కాలం వరకు వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే నిండు చూడిగా ఉన్న పశువులు ఈనిన తర్వాత టీకాలు వేయిస్తే మంచిది. ఏమవుతుందంటే చూలి పశువుల్లో ఈ టీకాలు వేస్తే

అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి పశువుపై టీకాల సుమారు 10 రూపాయలలోపు ఖర్చు పెడితే సంవత్సరమంతా వ్యాధి బారిన ఉన్నప్పటికీ రాష్ట్రంలో అన్ని కాలాల్లో వ్యాధి అక్కడక్కడ ప్రబులుతూనే ఉంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం అన్ని వైరస్ స్ట్రెయిన్లతో కూడిన టీకాలు వేయించాలి. అలాగే ఈ గొర్రెలు మేకల్లో అలాగే పందుల్లో ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ గ్రామంలోని ఇతర పశు సంతతికి ఈ వ్యాధిని వ్యాపిస్తుంది. అందువల్ల పశువులతో పాటు వీటికి కూడా నిరోధక టీకాలు వేయించడం అవసరం. వ్యాధిని కలగజేసే వైరస్ గాలి ద్వారా చాలా దూరం వరకు, అంటే 50 నుంచి 60 కిలోమీటర్లు పైగా తొందరగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. కావున అనుమానం కలిగిన వెంటనే వ్యాధి సోకిన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాల్సి వస్తుంది. అనగా ఈ టీకాలు వేయించడము, ఏదైతే పశువుకైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయో వాటిని వేరే మంద నుంచి సపరేట్ చేయడము, అలాగే వ్యాధిగ్రస్తమైన పశువుల నోటి చొంగల్లో వైరస్ అధికంగా ఉంటుంది, పశువుల పుండ్లు, కలుషితమైన మేత, దాన, నీరు, మలమూత్రాలు మొదలగు వాటి వల్ల ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది. పశువుల శాలల్లో వైరస్ క్రిములు 1 సంవత్సరం వరకు దాగి ఉంటాయి, అనుకూల పరిస్థితుల్లో వ్యాధిని కలగజేస్తాయి. కావున ఈ దాన, మేత, నీరు, గాలి కలుషితం కాకుండా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. పశువుల శాలలకు సాధారణ క్రిమిసంహారక మందులతో పాటు సోడియం హైడ్రాక్సైడ్, అలాగే 2% ఫార్మలిన్, అలాగే 4% సోడియం కార్బోనేట్లు వంటి మందులతో శుభ్రం చేయడం వల్ల ఈ వైరస్ నశిస్తుంది. వ్యాధి సోకినదనే అనుమానం ఉన్న పశువులను వేరు చేయాలి. కొత్తగా పశువులను సంతలోనికి తీసుకెళ్లడం కానీ కొనడం కానీ చేయరాదు. ఇతర పశువులకు వ్యాధి సోకకుండా వ్యాధిగ్రస్తమైన పశువులు సామూహికంగా బీళ్లల్లో, కుంటల్లో నీరు త్రాగి కలుషితం చేయకుండా చూడాలి. ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటించి ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చును.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బీఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: జానపద గేయం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఒక ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక

శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8 ఏళ్ళు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఏళ్ల ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026లో అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ 2 యోజనల కింద వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్ధతతో కూడిన తన ప్రస్థానంలో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ధి, సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020లో ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్లో 1.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ధ స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ధ అభ్యాస్ 2026ను వీక్షించేందుకు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు రాజస్థాన్కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్ధతులు, విధానాలు పంచుకోవడానికి, సైనిక కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఆగస్టు 30న నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 2,65,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు, ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెప్తూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందర్ అధికారి సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేందర్ అధికారి తెలిపారు. దీనిలోని 2,000 పడకలలో 1,000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ 100,000,000 రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదానీ తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదానీ ఆరోగ్య మందిర్ కోసం తమ గ్రూప్ 4,000 కోట్లు ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు.
జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలిచారు.

0: తెలుసుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధాలీవాల్ జోడి కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల బాక్సింగ్లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం అవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రి శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్లో ఉన్న అలకాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన, మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడోవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రి శాఖ తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన, సరళమైన, మార్కెట్కు సిద్ధంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ భాగస్వాముల వ్యాఖ్యలు, పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేస్తూ 23240852, మరొక నెంబర్ 23240853. ఈనాటి కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి సంగీత. కార్యక్రమం వినే ముందు ఓ ప్రకటన.

0: सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
1: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
0: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
2: శ్రోతలకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ గురించి రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి కీటక శాస్త్ర విభాగం నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి రాజశేఖర్ గారు.
3: నమస్కారం మేడం.
2: అయితే మిరప పంట మన రాష్ట్రంలో ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఒకటి. రైతులకు మిరప పంటల్లో ఎదురయ్యే పురుగులు, తెగుళ్ళు, వాటి నివారణ చర్యలు, అలాగే సమగ్ర సస్య రక్షణ పద్ధతుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

0: మన రాష్ట్రంలో ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఒకటి. రైతులకు మిరప పంటల్లో ఎదురయ్యే పురుగులు, తెగుళ్ళు, వాటి నివారణ చర్యలు, అలాగే సమగ్ర సస్య రక్షణ పద్ధతుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ద్వారా నాతో పాటు మన రైతు సోదరులు కూడా తెలుసుకుంటారు. అయితే మొదటగా ప్రస్తుతం తెలంగాణలో ఏ ఏ ప్రాంతాలలో మిరప పంటను సాగు చేస్తున్నారు?
1: తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటల్లో మిరప పంట అనేది చాలా ముఖ్యమైనది. ఈ మిరప పంటను మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రైతులు వాణిజ్య పంటగా సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మిరప పంట అనేది దాదాపుగా 120,000 ఎకరాల్లో సాగవుతుంది. ఈ యొక్క మిరప పంటను ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల లోపల ఎక్కువగా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అందులోపల చూసుకున్నట్లయితే మరి కొత్త జిల్లాలలో చూసుకున్నట్లయితే మనకు మహబూబాబాద్ కానీ, తర్వాత నెక్స్ట్ కొద్దిపాటు జోగులాంబ గద్వాల, వికారాబాద్ ప్రాంతం లోపల ఈ యొక్క మిరప పంటను ఎండుమిర్చి యాజ్ వెల్ యాజ్ ద పచ్చిమిర్చిగా ఎక్కువగా మన రైతు సోదరులు సాగు చేయడం అనేది జరుగుతుంది.
0: అయితే రాజశేఖర్ గారు, ప్రస్తుతం సాగు చేసిన మిరప పంట ఏ దశలో ఉంది?
1: చాలా ప్రాంతాల లోపల ప్రస్తుతం మన ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కొంచెం ఎల్నీనో ప్రభావం వలన చాలామంది రైతు సోదరులు మిరప పంటను సాగు చేయడానికి ముందుకు రాలేదు. కొద్ది ప్రాంతం లోపల సాగు చేసిన ప్రాంతాల లోపల చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల లోపల ఎవరైతే రైతులు ముందుగా నారు పోసుకుని అంటే జూన్ చివరికి నారు పోసుకొని జూలైలో నాటేసుకున్న వాళ్ళదేమో ప్రస్తుతం పూత దశ నుంచి లేత కాయలు ఏర్పడే దశ లోపల ఉంది. బట్ ఎక్కువ శాతం అంటే దగ్గరగా 35 నుంచి 40% ఈ యొక్క మిరప పంట అనేది ట్రాన్స్ప్లాంటింగ్ అంటే మనము ప్రధాన పొలంలో నాటుకునే దశ లోపలనే ఎక్కువగా ఉంది.
0: ఇప్పుడు ప్రజెంట్ జూన్ జూలైలో నాటుకున్న పంట. శ్రోతలు వింటున్నారు కదా, మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0402324058 52, మరొక నెంబరు 0402324058 53, మరొక నెంబర్ కూడా ఉంది 0402955509023. మరి రాజశేఖర్ గారు, మిరప పంటల్లో విత్తన శుద్ధి ఆవశ్యకత ఏమిటంటారు?
1: చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే చాలామంది రైతు సోదరులు కూరగాయ పంటలు సాగు చేస్తారు, ఆ కూరగాయ పంటల లోపల మిరపను సాగు చేసుకునే రైతులు తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేపట్టాలి. విత్తన శుద్ధి చేపట్టకపోవడం వలన ఏమవుతుందంటే మనకు తొలి దశ లోపలనే ఈ యొక్క రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా మనకు మిరప పంటను ఎక్కువగా నాశనం చేసే అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి చూసుకున్నట్టయితే ముఖ్యంగా కీటకనాశిని లోపల చాలా ముఖ్యమైన కీటకనాశిని అయినటువంటి ఇమిడాక్లోపిడ్ అనేటటువంటి మందు మనము అంటే అది 70% డబ్ల్యూజీ గౌచో అనే పేరు మీద కానీ లేదంటే అడ్మేర్ అనే పేరు మీద కానీ మనకు అవైలబుల్ ఉంటుంది. అది మనం ఒక 5 మిల్లీలీటర్లు kg విత్తనానికి పట్టించి ఒక అరగంట నీళ్ళలో ఆరబెట్టుకున్న తర్వాత విత్తుకోవడం అనేది చేయాలి. ఇంకా మనకి ఒకవేళ శిలీంద్రనాశిని చూసుకున్నట్లయితే శిలీంద్రనాశిని లోపల ట్రైకోడర్మా విరిడి ఒక 5 నుంచి 10 గ్రాములు kg విత్తనానికి పట్టించి ఒక 10 నుంచి 15 నిమిషాలు నీళ్ళలో ఆరబెట్టుకొని, ఎందుకు ఆరబెట్టుకోవాలని చెప్తున్నానంటే మనం అప్లై చేసినటువంటి కీటకనాశిని కానీ శిలీంద్రనాశిని కానీ విత్తనానికి అంటి పట్టుకున్నప్పుడు మాత్రమే అది మొక్కకు అందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి చేయడం వలన రైతు సోదరులకు 3 రకాల లాభాలు ఉంటాయి. ఫస్ట్ లాభం వచ్చేసి మనకు ఈ యొక్క మిరప పంటను తొలి దశలో ఆశించేటటువంటి తామర పురుగు కానీ, ఆకుగూడు పురుగు కానీ, ఆకుముడత పురుగు కానీ వాటి యొక్క ఉధృతి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి మనకు ఈ యొక్క నారు యాజ్ వెల్ యాజ్ ద ప్రధాన పొలం లోపల వేసుకున్నటువంటి మొక్కలు అంతా ఒకటే దశ లోపల పెరగడానికి అవకాశం ఉంటుంది. మూడో ఉపయోగం ఏంటంటే ఈ యొక్క విత్తన శుద్ధి చేసినప్పుడు పంట యొక్క వేరు వ్యవస్థ బలంగా ఉండి మనకు పంట అనేది తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు ఇమిడాక్లోపిడ్ ప్లస్ మనకు ట్రైకోడర్మా విరిడితోటి విత్తన శుద్ధి చేసుకోవడం వలన చాలా వరకు మిరప పంటలో వచ్చేటటువంటి పురుగులను తెగులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: ఇప్పుడు చెప్పారు కదా, అంటే మిరప పంటను ఆశించే వివిధ పురుగులు, తెగుళ్ళు ఎన్నో ఉంటాయి. మరి అలాంటి పురుగులు, తెగుళ్ళు వాటి గురించి తెలుస్తారు?
1: మంచి క్వశ్చన్. మిరప పంటలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా చాలా రకాలైన, ఫస్ట్ పురుగులు చూసుకున్నట్లయితే చాలా రకాలైన పురుగులు మనకు తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి, అదేవిధంగా కాయదొలచ పురుగులు చూసుకున్నట్లయితే మనకు పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, ఈ విధంగా ఈ

0: ఇవన్నీ పురుగులు మిరప పంటను ఆశించడానికి అవకాశం ఉంటుంది. అదే తెగుళ్ళు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు సర్కోస్పురా ఆకుమచ్చ తెగులు, తర్వాత బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా కోనియోపురా కాండంకుళ్ళు తెగులు, తర్వాత ఆంథ్రక్నోజు, తర్వాత డ్యాంపింగ్ ఆఫ్, తర్వాత నారుకుళ్ళు తెగులు, ఇటువంటివి పురుగులు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది.
1: అయితే ఈ తెల్లదోమ, పేను వీటితో పాటు ట్రిప్స్ కూడా పురిగే కదండి?
0: అవును.
1: అయితే మిరప పంటను ఆశించే వివిధ పురుగుల గురించి అయితే ఇప్పుడు చెప్పారు. ముఖ్యంగా మిరప పంటల్లో పై మడతలు కలగజేసే పురుగు గురించి మాకు చెప్తారా?
0: మొత్తం చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, మన భారతదేశం లోపల మిరప సాగు చేసే అన్ని ప్రాంతాల లోపల ఈ పై ముడత అనేది చాలా ప్రధాన సమస్య. ఈ పై ముడత అనేది ముఖ్యంగా మనకు ఒక రకమైనటువంటి రసం పీల్చే పురుగు వల్ల జరుగుతుంది. ఆ రసం పీల్చే పురుగు పేరే తామర పురుగు. ఈ యొక్క తామర పురుగు అనేది మనకు ముందుగా ఈ రెక్కల పురుగు వచ్చేసి మనకు లేత ఆకుల అడుగు భాగం మీద గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు ఆకుల యొక్క పై భాగం నుంచి మరియు కొమ్మల నుంచి ఆకు యొక్క అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆకులు పైకి ముడుచుకుంటాయి, కాబట్టి దాన్ని పై ముడత అంటారు. ఇప్పుడు పైకి ముడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు పంటకు కావలసినటువంటి కిరణజన్య సమక్రియ అనేది సక్రమంగా అందకపోవడం వలన చాలా వరకు మనకు మొక్కలు అనేది వడిలిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పైకి ఆకులు ముడుచుకోవడం వలన కిరణజన్య సమక్రియ అనేది తగ్గిపోయి మొక్క యొక్క ఎదుగుదల అనేది లోపిస్తుంది. కాబట్టి ఈ పై ముడతను యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క ఇంకోటి ఏంటంటే ఈ తామర పురుగు యొక్క జీవిత చక్రం అనేది మనకు చాలా ఓన్లీ 10 నుంచి 15 రోజుల్లోనే ఈ యొక్క పురుగు యొక్క జీవిత చక్రం అనేది కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ ప్రాంతం లోపల చాలామంది రైతులు తామర పురుగు అనగానే ఓన్లీ ఆకుల పైభాగాన్ని పిచికారి చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ బట్ ఆ యొక్క పురుగు అనేది ఒక 5 నుంచి 6 రోజులు మనకు నేల లోపల ఉంటుంది. కాబట్టి ఓన్లీ పంట పైభాగాన్ని పిచికారి చేస్తే ఈ పురుగును కంట్రోల్ చేయలేము, కింద నేల భాగంలో కూడా పిచికారి చేయడం అనేది ఉపయోగం. మనం ఈ యొక్క పురుగును కూడా ఓన్లీ పిచికారి మందులతో కూడా మనం అదుపు చేయలేము. కాబట్టి తప్పకుండా మన టాపిక్ అయినటువంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా మాత్రమే మనం ఈ యొక్క పురుగును అదుపు చేసుకుంటాం. ఆ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల లోపల చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైనా ఏ ప్రాంతం లోపలైనా ఈవెన్ మన ఇంటి దగ్గర కూడా మిరప పంటను పెట్టుకున్నట్లయితే, మిరప చెట్లు పెట్టుకున్నట్లయితే తప్పకుండా మనము నీలిరంగు జిగురటలు అనేది అమర్చుకోవాలి. ఎకరానికి ఒక 10 నుంచి 15 నీలిరంగు జిగురటలను అమర్చుకోవాలి. ఎందుకు ఈ నీలిరంగు జిగురటలను అమర్చుకోవాలి అంటే ఈ నీలిరంగుకు ఈ యొక్క తామర పురుగు అనేది ఆకర్షితం అయిపోయి అక్కడనే ఆ యొక్క దానికి అట్రాక్ట్ అయిపోయి అక్కడనే పురుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కడైతే ఈ యొక్క నీలిరంగు జిగురటలను అమర్చుకున్న తర్వాత కూడా మనం పంట చుట్టూ ఏపుగా పెరిగేటటువంటి మొక్కలు, ఏపుగా పెరిగేటటువంటి మొక్కలు అంటే మనకు మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, సజ్జ కావచ్చు, అటువంటివి కూడా పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క తామర పురుగును మన యొక్క ప్రధాన పంట అయినటువంటి మిరప లోపలికి రానియకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మిరప లోపల మిరపతో పాటు ఇతర పంటలు అంటే మిరపతో పాటు ఇతర అంతర పంటలు కూడా సాగు చేసుకున్నట్లయితే లైక్ సజ్జ కానీ తర్వాత ఏదైనా మనకు బంతి కానీ సాగు చేసుకున్నట్లయితే కూడా కొద్ది వరకు మనం ఈ యొక్క తామర పురుగుల ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కాకుండా
1: సార్, ఒక్కసారి ఒక్క నిమిషం సార్, మనతో పాటు మాట్లాడడానికి కాల్ చేశారు రైతులు. హలో హలో
2: హలో నమస్తే అండి, నేను వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను.
1: నమస్కారం అండి.
2: నక్కవరం గ్రామం నుంచి.
1: నమస్కారం అండి వెంకటరెడ్డి గారు, మీ ప్రశ్న ఏదైతే ఉందో మన సార్ ని అడగొచ్చండి.
0: వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, చెప్పండి వెంకటరెడ్డి గారు.
2: ఇప్పుడు చాలా పంటలలో పురుగులు తెగుళ్ళు వీటిని నివారించడానికి మాటిమాటికి క్రిమి సంహారక మందులు రసాయనాలు వాడకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నటువంటి కాలం కాబట్టి మరి మిరప తోటలలో మిరప పంటలో ఆశిస్తున్నటువంటి ఈ పురుగులు తెగుళ్ళని వీటిని కూడా మనం వీటి నుంచి బయటపడడానికి ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే క్రిమిసంహారకాలు రసాయనాలు ఇవన్నీ వాడకుండా కాస్త వాటిని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారాగా నివారణ చర్యలు ఏమన్నా ఉన్నాయా?
0: ఎగ్జాక్ట్లీ వెంకటరెడ్డి గారు, చాలా చాలా చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనము ఈ యొక్క మిరప అనేది మనము చూస్తున్నట్లయితే పచ్చిమిరప ఎవ్రీడే మీరు నేను అందరం తినేదే. దాన్ని పురుగు మందులు కొట్టి తినడం వల్ల మనకే మన ఆరోగ్యానికి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అడిగిన దానికి ఫస్ట్ పురుగులను మనము కెమికల్స్ లేకుండా ఎట్లా యాజమాన్యం చేసుకోవాలన్న దాని గురించి చూసుకున్నట్లయితే నేను చెప్పినటువంటి పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తామర పురుగు ఇవన్నీ

0: అన్నీ రాకుండా మనం ఏం చేయాలంటే, అంటే వాటికి పురుగు మందులు పిచికారి చేయకుండా మనం ఫస్ట్ జిగురొట్టెలు అనేది అమర్చుకోవాలి. అంటే ఎకరానికి 10 పసుపు, 10 నీలి, 10 తెలుపు రంగు జిగురొట్టెలు అమర్చుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క తామర పురుగు కావచ్చు, పేనుబంక కావచ్చు, తెల్లదోమ కావచ్చు, వాటికి అతుక్కొని ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే, మనం మిరప పంట చుట్టూ ఎత్తైన పంటలు, అంటే మనకు జొన్న, సజ్జ, రాగి ఇటువంటి పంటలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క రసం పీల్చే పురుగులను పంట లోపలికి రానియకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ జిగురొట్టెలు ప్లస్ ఎత్తైన పంటలు వేసుకున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడన్నా మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగులు వస్తే మనం ఏం చేయాలి అంటే, మనకు కొన్ని వేప సంబంధితమైనటువంటి మందు అయినటువంటి అజాడిరాక్టిన్ 10,000 ppm ఒక 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదంటే గిట్లా మనకు బయో పెస్టిసైడ్ అంటే జీవ సంబంధితమైనటువంటి పురుగు నాశన అయినటువంటి బెవెరియా బెసియానా 5 gram లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదా ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే మనకు గ్రీన్ లేబుల్డ్ అంటే అసలు మనం కొట్టినా కూడా ఎటువంటి హానికరం లేనటువంటి మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి. అందులో కూడా మనకు స్పైనోసాడ్ అనేటటువంటి మందు 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే, అంటే 60 ml ఒక ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క మిరపలో వచ్చేటటువంటి రసం పీల్చే పురుగులు, అదేవిధంగా కాయ తొలిచే పురుగులను మనం ఎటువంటి హానికరమైనటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా ఈ యొక్క జీవ సంబంధిత మరియు వేప సంబంధితమైనటువంటి మందులతోనే మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బట్ ఏంటంటే, ఇక్కడ ఏంటంటే రైతు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ వీటిని ఉపయోగించుకొని మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంకటరెడ్డి గారు, నేను చెప్పేది 3 పద్ధతులు. ఒకటి జిగురొట్టెలు పెట్టుకోవడం, లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం, అదేవిధంగా మనము వేపగింజల కషాయం పిచికారి చేయడం, లాస్ట్కు మాత్రమే స్పైనోసైడ్ అనేటటువంటి మందును పిచికారి చేసుకున్నట్లయితే మనం ఎఫెక్టివ్గా ఈ యొక్క మిరపలో ఆశించేటటువంటి పురుగులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంకటరెడ్డి గారు,
1: అయితే వెంకటరెడ్డి గారు మీకు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. అయితే రాజశేఖర్ గారు, అంటే ఇలాంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేవలం రసాయనిక పురుగు మందులపైనే ఆధారపడకుండా పంట పరిశీలన, నివారణ చర్యలు, జీవ నియంత్రణ పద్ధతులు, యాంత్రిక పద్ధతులు ఇలాంటివన్నీ, రసాయనిక నియంత్రణ వంటి అన్ని పద్ధతులను సమన్వయంగా ఉపయోగించడమే సమగ్ర సస్యరక్షణ. శ్రోతలు వింటున్నారు కదా, మిరప పంటల్లో సమగ్ర సస్యరక్షణ గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీ నివృత్తికై 0402324085852 ఈ నెంబర్కు కాల్ చేయొచ్చు. మరొక నెంబరు 0400 జత చేసి 2324085853 ఈ నెంబర్కు కాల్ చేసి మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా నివృత్తి చేసుకోగలరు. రాజశేఖర్ గారు, అంటే ముఖ్యంగా మిరప పంటను ఎక్కువగా ఆశించే నల్ల తామర పురుగు యాజమాన్యం చెప్పండి.
0: అయితే ముఖ్యంగా ఇది ఈ మధ్యకాలంలో, అంటే మనకు గత 4-5 సంవత్సరాల నుంచి ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది మిరప పంటను ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది మన భారతదేశానికి చెందినటువంటి పురుగు కాదు, ఇది ఇతర విదేశాల నుంచి మన భారతదేశం లోపలికి రావడం అనేది జరిగింది. ఈ పురుగు 2015 సంవత్సరంలో మన భారతదేశంలో గుర్తించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి తామర పురుగుకు ఈ యొక్క నల్ల తామర పురుగుకు తేడా ఏంటంటే, ఈ పురుగు అనేది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి దాన్ని నల్ల తామర పురుగు అంటారు. ఈ పురుగు మనం ఇంతకుముందు చెప్పుకున్న నార్మల్ తామర పురుగు కంటే చాలా ఉధృతి ఎక్కువ కలుగజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పురుగు అనేది ఎక్కువగా మనకు పూతను ఎక్కువగా ఆశించుతుంది. ఏమైనా మనకు ఆ పూతను ఆశించడం వల్ల ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ ఆ పూత లోపల ఉండేటటువంటి పుప్పొడిని తినడం, దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క పూతనే మనకు కాయగా మారాలి. కాబట్టి ఈ యొక్క తామర పురుగు ఆ పూతను తినడం వలన ఆ పుప్పొడి కిలోగ్రామ్కి రీచ్ కాకపోవడం వలన పరాగ సంపర్కం అనేది జరగక మనకు కాయ అనేది ఏర్పడదు. దానివల్ల రైతుకు మొదటికే ఈల్డ్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది.
1: కాబట్టి ఇందాక మీరు అంటున్నారు కదా, అంటే తామర, నార్మల్ తామర వేరు, నల్ల తామర వేరు, దానికి దీనికి డేస్ డిఫరెంట్ ఉంది. ఇందాక 10 నుంచి 15 రోజుల్లో గుర్తించవచ్చు అని అన్నారు, ఇది ఎన్ని రోజులలో గుర్తించవచ్చు?
0: అంటే జనరల్ గా ఇది 40-45 రోజులు, అంటే పూత ఏర్పడే దశ నుంచి దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇది మనకు నవంబర్ మాసంలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే సార్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో,
2: హలో,
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను జగత్పల్లికి వెళ్ళి సార్, నేను కృష్ణ యాదవ్.
1: నమస్కారం అండి కృష్ణ యాదవ్ గారు, మీ ప్రశ్న సార్ అడగండి.
0: కృష్ణ గారు చెప్పండి.
2: వనపర్తి జిల్లా పెద్దమండ్రి మండలం జగత్పల్లి గ్రామం అండి.
0: చెప్పండి చెప్పండి కృష్ణ గారు.
2: నేను పచ్చిమిర్చి మంచి క్వాలిటీ వెరైటీ ఏది పని చూడదు సార్? ఇది
0: అంటే ఇప్పుడు పచ్చిమిర్చికి చూసుకున్నట్లయితే మనం

0: మనకు అంటే ప్రైవేట్ రకాలే చాలా బాగున్నాయండి. లేదంటే గిట్లా మనకు గవర్నమెంట్ రకాల్లో చూసుకున్నట్లయితే మనకు అర్క యశస్విని అనేటటువంటి రకం, అర్క యశస్విని,
1: అర్క యశస్విని,
2: అర్క యశస్విని,
0: అది అది అది అది అనేది అదొకటి మంచిగా ఉంది. తర్వాత మనకు అర్క మీద దొరికేటటువంటి ఎటువంటి రకాలైనా కూడా చాలా మంచివండి. ఒకవేళ ప్రైవేట్ రకాలు చూసుకున్నట్లయితే మనకు అంటే చాలా చాలా రకాలు ఉన్నాయండి ప్రైవేట్వి, బట్ గవర్నమెంట్ రకాలైతే ఇది ఇది మనకు అర్క యశస్విని, తర్వాత నెక్స్ట్ జ్వాల, తర్వాత అర్క శ్రావణి, ఇవి అనేటివి ఏంటంటే చాలా మంచి రకాలండి.
2: అదే సార్, మంచి వెరైటీ,
0: వెరైటీ పచ్చిమిర్చికి అండి ఇవి. అవును అవును. లేదంటే గిట్ల ఇంకా ఎల్సీఏ 625 అనే రకం కూడా ఉందండి, మన ఆంధ్రప్రదేశ్ రకం అది. ఎల్సీఏ 625
2: చెప్పండి.
0: ఎల్సీఏ 625 ఎల్సీఏ 625
1: మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఎల్సీఏ 625
0: ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు నారు పోసుకొని ఒక 1 మంత్ తర్వాత నాటు వేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ నీళ్ళు ఉండాలండి.
2: సరే సార్, మంచిది.
0: థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ అండి. మీరు థ్యాంక్ యూ అండి. మీరు అన్నారు కదా అంటే పచ్చిమిర్చికి రకాలు చెప్పారు, అంటే ఎండుమిర్చి కూడా ఉంటుంది కదా?
0: ఎండుమిర్చి కూడా రకాలు ఉన్నాయండి, బట్ ఎండుమిర్చి అంటే సేమ్ మనం అర్క యశస్విని అనే రకం అయితే పచ్చిమిర్చికి వాడుకోవచ్చు, ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు. తర్వాత చాలా రకాలు ఏంటంటే ఇప్పుడు మిర్చి లోపల చూసుకున్నట్లయితే ఎండుమిర్చికి వాడే రకాలు అనేటివి ఏంటంటే ప్రైవేట్ రకాలే ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకు ప్రైవేట్ రకాలు ఎక్కువ వాడుతున్నారు అంటే దిగుబడి పరంగా కానీ, తర్వాత మనం నిల్వ ఉంచుకునే సామర్థ్యం కానీ, ఈ యొక్క ప్రైవేట్ రకాలకే ఎక్కువగా సామర్థ్యం ఉంది.
1: పచ్చిమిర్చికి అయితే గవర్నమెంట్
0: గవర్నమెంట్వి చాలా రకాలు, చాలా రకాలు మంచి అవైలబుల్ ఉన్నాయి. ఎండుమిర్చికి కూడా ఉన్నాయి కానీ బట్ అవి ఇంకా అంత మంచిగా లేవు కాబట్టి ఫ్యూచర్ లో మంచి రకాలు
1: వాటిపైన రీసెర్చ్
0: జరుగుతుంది.
1: అదే, అలాంటి జరిగితే మా రైతులకు కూడా సులభంగా ఉంటుంది. అయితే సార్, మనం అయితే చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఇందాక నల్ల తామర, నార్మల్ తామర, నల్ల తామర గురించి చెప్తున్నారు కదా, దానికి దీనికి డేస్ డిఫరెన్స్ ఉందన్నారు. 10 to 15 days నార్మల్ తామరకు ఉంటుంది, దీనికి ఎంత ఉంటుంది నల్ల తామరకి?
0: దీనికి నల్ల తామర పురుగు అనేది చూసుకున్నట్లయితే మనకు చాలా ప్రాంతాల లోపల ఏంటంటే ఎక్కువగా చలికాలం, అంటే మనకు నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 3 నెలలు ఏ ప్రాంతంకి వెళ్ళినా ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది.
1: అయితే ఇప్పుడు వచ్చే కాలం,
0: ఇప్పుడు వచ్చే కాలం కంపల్సరీ, నెక్స్ట్ ఉండే నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత ఎక్కడ మిర్చి ఉంటే అక్కడ మిర్చి లోపల తప్పకుండా 90% ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే రైతు సోదరులందరూ తప్పకుండా ఎకరానికి 10 పసుపు, 10 నీలి, 10 తెలుపు రంగు జిగురట్లు అనేది తప్పకుండా అమర్చుకోండి. అంతేకాకుండా మనం జిగురట్లు ఒకటే కాకుండా మనం ఏం చేయాలంటే పంట చుట్టూ కొంచెం ఎత్తైన పంటలు కూడా సాగు చేసుకోవడం అనేది ఉత్తమం. తర్వాత మందుల విషయంలో చూసుకున్నట్లయితే మిరప అనగానే చాలామంది రైతు సోదరులు ఏం చేస్తారంటే వారానికి ఒక 3 to 4 సార్లు అనేది పిచికారి చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మందు పనిచేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఇంకోటి ఏంటంటే మందులు ఒక మందు లోపల ఇంకో మందు కూడా కలిపి పిచికారి చేయడం వలన పనిచేసే మందు కూడా పనిచేయకుండా ఉంటుంది. కాబట్టి చాలామంది రైతు సోదరులు నేను చెప్పే మందులను ఒక్కసారి మీరు జాగ్రత్తగా గుర్తించుకోండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ యొక్క మందులు అనేది చాలా ఉపయోగకరమైన మందులు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన తొలి దశ లోపల మాత్రం ఎప్పుడైనా మనం అజాడిరాక్టిన్ 10,000 ppm అది 2 ml లీటర్ నీటికి అది కొట్టిన తర్వాత ఒక 1 వారం రోజుల తర్వాత మనకు డయాఫెన్థూరాన్ అనేటటువంటి మందు దొరుకుతుంది. ఆ డయాఫెన్థూరాన్ అనేటటువంటి మందు 250 grams ఎకరానికి, లేదా మనకు సయాంత్రానోలిపోల్ అనేటటువంటి మందు దొరుకుతుంది అది ఒక 200 ml, లేదా స్పైనోసాట్ అనేటటువంటి మందు 60 ml, లేదా ఈ మధ్యకాలంలో ఇమిడాక్లోపిడ్ ప్లస్ విప్రోనిల్ కలిసినటువంటి మందు 50 grams. ఈ విధంగా ఈ పై చెప్పినటువంటి మందుల్లో ఏదో ఒక మందులను మార్చి మార్చి వాడడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. కానీ రైతు సోదరులు ఏ మందులు పడితే ఆ మందులు పిచికారి చేయకుండా స్పెసిఫిక్గా మనకు తామర పురుగులకే వచ్చేటటువంటి మందులు, ఈ మధ్యకాలంలో చాలా ఎక్సలెంట్ మందు కూడా ఒకటి వచ్చిందండి, బ్రఫ్లానిడిన్ అనేటటువంటి మందు. అది ఎక్సలెంట్ మందు, 34 ml ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే మనకు మంచి కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జీవ సంబంధితమైనటువంటి మందు అయినటువంటి మనకు బెవేరియా బెసియానా లేదంటే లెకానిసెలెమ్ లెకాని అనేటటువంటి మందులను ఆకుల మీద పిచికారి చేస్తూ, అదేవిధంగా వీలైతే మనకు వరుసల మీద కూడా పిచికారి అంటే నేల మీద కూడా పిచికారి చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ యొక్క కోశస్థ దశ తామర పురుగుకు ఒక కోశస్థ దశ ఉంటుంది, ఆ దశ నేల లోపల ఉంటుంది కాబట్టి మనం దాన్ని పిచికారి

0: నేల మీద కూడా పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ యొక్క నల్ల తామర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే మీరు ఇందాక చెప్పారు కదా అజారి అజారి రెప్టాన్, ఇంకా లాస్ట్లో చెప్పారు కదా బ్రోఫ్రాలిడిన్ అని చెప్పి,
0: అవును,
1: ఇదంతా అంటే మంచి మంది దేనికి దానికే విడిగా పిచికారి చేయాలి,
0: అవును,
1: కలిపి మాత్రం చేయకూడదు. రైతులు విన్నారు కదా, అలా ఎప్పటికీ చేయకండి, దేనికి దానికే విడిగా చేస్తే మనకి పంట లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు మా రైతులకి చెప్తున్నారు. అయితే మిరప పంటల్లో వచ్చే నారుకుళ్ళు తెగుల గురించి మా రైతులకు చెప్తారా?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు అనేది నారుమడి దశ. అంటే మనం పంట చాలామంది రైతు సోదరులు ఈ మధ్యకాలంలో అయితే కొద్ది వరకు అవేర్నెస్ రావడం వలన ఈ యొక్క నారుకుళ్ళు తెగులు అనేది కొద్ది వరకు అదుపు చేసుకుంటున్నారు. నారుకుళ్ళు తెగులు అనేది ఏంటంటే మనం ఒక నీడ లోపలనే నారును పెంచుకునే సమయంలో వస్తుంది. ఎప్పుడు నారుబడి పెట్టినా రైతు సోదరులు కొంచెం ఎత్తుగా, అంటే నార్మల్గా ఉండే నేల కంటే 1 మీటర్ ఎత్తు ఉండేటట్టు అంటే మట్టిని పెట్టుకొని ఆ నారుమడిని పోసుకునడం అనేది ఉత్తమం. ఇంకోటి ఏంటంటే ఈ నారుమడి పోసుకునేటప్పుడు కూడా చాలామంది రైతు సోదరులు ఏంటంటే విత్తనాలు అనేది బ్రాడ్కాస్టింగ్, అంటే వెదజల్లుతుంటారు. అట్లా వెదజల్లకుండా ఒక సింపుల్గా ఒక గీత గీసుకొని ఆ గీతలోనే విత్తనాలు వేసుకొని ఆ పైన నుంచి మన్నును కప్పుకుంటే గిట్లా మనకు అదే వరుస లోపల విత్తనాలు అనేది పెరిగడానికి అవకాశం ఉంటుంది. వెదజల్లినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఎక్కువ విత్తనం ఇంకో విత్తనం మీద పడినప్పుడు, తర్వాత మొక్కలు ఒత్తుగా ఎక్కువగా మొలిసినప్పుడు కూడా ఈ యొక్క మొక్కలు కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా గీతలు కొట్టి అనేది విత్తుకోండి. ఇంకోటి ఏంటంటే మొక్క మొలిసిన మనకు ఒక 5 నుంచి 6 రోజుల తర్వాత మాత్రం తప్పకుండా ఒకసారి మనం ట్రైకోడర్మా విరిడి అనేటటువంటి జీవశిలీంద్ర నాశిని మనం ఒక 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క వేర్ల దగ్గర అనేది పోసుకోవడం వలన, లేదంటే రోజ్ క్యాన్ తోటి మనం పోయడం వలన ఏమవుతుందంటే ఈ యొక్క నారుకుళ్ళు తెగులును రానివ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క నారుకుళ్ళు తెగులు అనేది నేల ద్వారా మరియు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి తప్పకుండా విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాలనే వాడాలి. అంతేకాకుండా మనం నేల లోపల కూడా ఈ యొక్క శిలీంద్రం పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేల శుద్ధి కూడా అనేది చేసుకోవడం అనేది ఉత్తమం. ఈ నేల శుద్ధి కూడా ఏ విధంగా చేసుకోవాలంటే మనం పశువుల ఎరువు ప్లస్ ట్రైకోడర్మా విరిడి ప్లస్ వేపపిండి ఈ మూడింటిని కలిపి ఎంచుకున్నటువంటి మిశ్రమంని తీసుకొని ఆ యొక్క మిశ్రమంలోనే నారుమడి పెంచుకున్నట్లయితే మనం ఈ యొక్క నారుకులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా నాట్లు, అంటే ఐ మీన్ 30 రోజుల తర్వాత మొలిసినటువంటి మొక్కలను నాట్లు వేసుకునే ముందు ఒక్కసారి మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటటువంటి ద్రావణంలో ముంచి నాటుకున్నట్లయితే కూడా ఎక్కడన్నా మనకు వేరు వ్యవస్థ ద్వారా వ్యాప్తి చెందే యొక్క నారుకులను కూడా మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అలాగే అండి, రాజశేఖర్ గారు మా రైతులకి ఎన్నో విషయాలు చెప్పారండి. అయితే మరొక చిన్న సందేహం అండి, అంటే మీరు అన్నారు కదా వరి పంటలా చల్లకుండా ఒక క్రమ పద్ధతిలో గీత గీసుకొని చేస్తే అది ఇంకా ఎక్కువ అవకాశం ఉంది, లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటారు, అంతేనండి?
0: అవునండి, అవునండి.
1: సరే అండి రాజశేఖర్ గారు, అంటే ఇంత చక్కగా సులభంగా మా రైతులకు మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ గురించి ఎన్నో విషయాలు చెప్పారండి. మన కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ అంశం గురించి మా రైతులకు అంటే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా ఉపయోగకరమైన విశేషాలండి. ఇంత వివరంగా మా అందరికీ చెప్పినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
2: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी अब पहली वाली बात कहाँ
3: पर हम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం

0: రాజశేఖర్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి సంగీత. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బీఐ అంటుంది
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:45కు వస్తుంది. ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో ఉజ్వల్ భారత్ గురించి శ్రీ నిమ్మాని సీతారామూర్తి గారి ప్రసంగం ఉంటుంది మరికొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వినండి.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అంటే దేశంలోని అన్ని రంగాలు సమానమైన ప్రగతి సాధించటం. దీన్ని అక్షరాలా ఆచరించి చూపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, దేశ భద్రత, పటిష్టమైన విదేశాంగ రాజనీతితో పాటు దేశంలోని ప్రతి కుటుంబం భద్రతపై దృష్టి పెట్టింది. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామం నుంచి నగరం వరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రహదారులు, రైల్వేలు, విద్యుత్, త్రాగునీరు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. దేశాన్ని ఆధునిక దృక్పథంతో నడిపిస్తూ ప్రాచీన సంస్కృతిని మేళవిస్తూ ఉజ్వల్ భారత్గా ప్రపంచ దేశాల మధ్య మనల్ని సగర్వంగా ప్రదర్శింపజేస్తోంది. భారతదేశం విజ్ఞాన శాస్త్ర రంగాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ 10-11 తేదీలలో 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీషిప్ మిసైల్ మీడియం రేంజ్ డిఆర్డిఓ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 సూర్యాస్త ప్రయోగాలు విజయవంతమై శత్రుదేశాల వెన్నులో ఒడుకును పుట్టించాయి. ఇవన్నీ ఉజ్వల భారత్గా మన దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పే అంశాలే. ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో జీడిపి అంటే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విడుదల చేసిన ఎకనమిక్ అవుట్లుక్ 2026-2027 ది అడాసిటీ ఆఫ్ ఫ్లీటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకుని 7.6% జీడిపి వృద్ధి నమోదు చేసిన భారతదేశం ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగించడం ఆశావహమైన విషయం. దీనికి

అనుగుణంగానే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకి సమ ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ప్రజలని ఉత్సాహపరిచింది. ఉజ్వల్ భారత్ దిశానిర్దేశానికి ఈ బడ్జెట్ మరింత దోహదపడింది. ఈ బడ్జెట్లో కేటాయింపులలో మనం కొన్నిటిని పరిశీలిస్తే ఇదే విషయం తేట తెల్లమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0కు 73,543 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందరికీ ఇళ్లు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్, తక్కువ ఆదాయ వర్గాలు ఎల్ఐజి, మధ్య ఆదాయ వర్గాలు ఎంఐజి లబ్ధి పొందుతున్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. దేశ పౌరులందరినీ సమగ్రమైన అభివృద్ధికి సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27లో 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకానికి కేంద్ర ప్రభుత్వం 54,917 కోట్లు కేటాయించారు. 2029 మార్చి నాటికి 2 కోట్లు అదనపు నీళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27లో 40 లక్షల ఇళ్లు నిర్మించాలని బడ్జెట్ అంచనా. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకి 74,560 కోట్లు కేటాయింపులతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతని ప్రకటిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు 1.6 లక్షల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని ఎన్డీఏ స్పష్టంగా చాటి చెప్పింది. దీనిలో జాతీయ ఆరోగ్య మిషన్కి 39,390 కోట్లు, ఆయుష్ శాఖకు 4,408 కోట్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి 350 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్కి 4,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న మక్కువను తెలియజేస్తాయి. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. 25 సెప్టెంబర్ 2014 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఇచ్చారు. ప్రజలందరినీ దీనిలో మమేకం చేసి ఉజ్వల భారత్కి నాంది పలికారు. దానిని గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛ భారత్ 2వ దశకి 9,692 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్ షిప్ పథకం కింద 49,096 గ్రామాలని ఘన వ్యర్థాల నిర్వహణ పరిధిలోకి తీసుకువస్తున్నారు. 36,119 గ్రామాలలో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో సగం లక్ష్యాలని ఇప్పటికే చేరుకున్నారు. ఇంటింటికి తాగునీరు సౌకర్యం కింద జలజీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ కి 670 కోట్లు కేటాయించారు. ఇవన్నీ భారతదేశాన్ని ఉజ్వలంగా ఉంచేందుకు తోడ్పడతాయి అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలని బహుళ వేదికలపై సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ప్రజెంట్ చేస్తోంది. దీనివల్ల మన దేశ ఘనత, అభివృద్ధి, సామర్థ్యము అన్ని దేశాలకి చేరుతోంది. ఫ్రాన్స్ లోని ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సే ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహమిచ్చేలా అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంటాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ని సారథ్య స్థానంలో నిలిపేందుకు తగిన భౌమికను ఏర్పరిచింది. దక్షిణార్ధగోళం
గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ

అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26న న్యూఢిల్లీలో జరిగిన భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఉజ్వల భారత్ను సాకారం చేసేందుకు యువతే ముఖ్యకర్తలని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తిస్తూ అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. దీంట్లో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ BVYLD 2.0 కార్యక్రమము జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన భారత యువతీ యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్గా 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల సాధక బాధకాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని బ్యూరోక్రటిక్స్ ప్రాసెస్ సంక్లిష్టతను అధిగమించేందుకు ప్రజల కోసం వాట్సాప్ ద్వారా న్యాయ సేత సేవలు ప్రారంభించారు. ప్రజలు 721-771-18-14 నెంబర్కి మెసేజ్ చేసి పలు సేవలు పొందవచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్టార్టప్ ఇండియా. ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2026 జనవరి 16కి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వద్ద గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2 లక్షలు దాటింది. 2014లో కేవలం 4గా ఉన్న $1 బిలియన్లకి పైగా విలువైన కంపెనీలు అంటే యూనికార్నులు నేడు 125కు పైగా పెరిగాయి. వీటి మొత్తం విలువ $350 బిలియన్. ఉజ్వల భారత్కి ఇంతకంటే నిదర్శనం మరింకేం కావాలి? ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష కల్పన జరిగింది. ఈ విజయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే రావడం మరింత ప్రత్యేకత. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకి కనెక్టివిటీ లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో లాంచ్ వెహికల్ Mark 3 M6 రాకెట్ ద్వారా చేపట్టిన Bluebird Block 2 ఉపగ్రహం విజయవంతం కావడం ఉజ్వల భారత్కి మరింత ఉత్ప్రేరకం. 2025 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నందలి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కావడం మనందరికీ ఆనందదాయకం. భారత్ ప్రయోగించిన Bluebird Block 2 ఉపగ్రహం బరువు 6100 కిలోలు. ఇక ప్రయాణ రంగంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణికుల సౌకర్యార్థం February 15, 2019 న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా భారతదేశంలో లాంచ్ చేసిన వందే భారత్ రైలు ప్రజల నుంచి ఎంత విశేషమైన ఆదరణ చూరకుందో మనం మాటల్లో చెప్పుకోలేం. అత్యాధునికమైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం ప్రజలని, వ్యాపార ఉద్యోగ వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్లు సేవలు, March 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2026 జనవరి 22న హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును ప్రవేశపెట్టింది. రైల్వే రైళ్ల విస్తరణ కూడా బాగా జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం 2014-2026 మధ్య 36,429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7,599 కిలోమీటర్లు మాత్రమే. 2026 మార్చి 31 నాటికి 3,361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల
సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15లో

0: రూ 1,57,72 కోట్లు ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 2,65,130 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల భారత్కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదలైన అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉజ్వల భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. యువత దేశ నాగరికత వారసత్వాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సప్తాహిక్ వివేక్ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆసియా క్రీడలు 2026లో కాంస్య పతకాలు సాధించిన పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకి స్కీట్ మిక్స్డ్ టీం జంట పరినాజ్ ధాలివాల్, అనంత్జీత్ సింగ్ నరూకాలను ప్రధానమంత్రి మోదీ అభినందించారు. వీరి ప్రతిభ, కష్టం మున్ముందు మరెన్నో విజయాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. 10వ తరగతి ఫలితాలు ఉన్నత లక్ష్యాలకు తొలి అడుగని, ప్రతిభకు పేదరికం అడ్డంకి కాదని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. శ్రీరామ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 632 మంది ప్రభుత్వ పాఠశాలల టాపర్లకు ప్రోత్సాహకాలు అందించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కేరళలోని నిలంబూర్లో జరిగే దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ స్మారక కార్యక్రమంలో బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వెళ్లనున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్మారకోపన్యాసం చేస్తారు. దానం నాగేందర్ అనర్హత వేటు తప్పించుకునే ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని, ఈ తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు ఎదురుదెబ్బని కేటీఆర్ విమర్శించారు. ఒక వికెట్ పడిందని, పార్టీ మారిన మిగిలిన నాయకుల పరిస్థితి కూడా అంతేనని పేర్కొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు నిలిపివేసి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి రాత్రి కలశ పూజ, రేపు ఉదయం పూజల అనంతరం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభిస్తారు. విగ్రహ తరలింపునకు టస్కర్ వాహనం సిద్ధం చేసి మండపం తొలగింపు పనులు చేపడుతున్నారు. నీట్ పీజీ 2026 ఫలితాలను ఎన్బీఈఎంఎస్ వెబ్సైట్లో విడుదల చేశారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 262 మార్కులను అర్హతగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపిన విషయాన్ని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో కోర్టు తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎదురుదెబ్బ అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2 పార్టీల ఫిరాయింపు రాజకీయాలకు ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని, అక్కడ బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తీవ్ర వాయుగుండం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని

ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ, విద్యుత్ పునరుద్ధరణ చేపట్టి కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_ హైదరాబాద్ను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని వింటారు.

0: ఆకాశవాణి మత్తుకు దూరంగా మనుగడకు దగ్గరగా నషాముక్త భారత్ యువతకు కొత్త దిశ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ వెంకటరమణ గారు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కప్పర ప్రసాదరావు గారు, సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో మత్తుకు దూరంగా మనుగడకు దగ్గరగా నషాముక్త్ భారత్ యువతకు కొత్త దిశ అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మాదక ద్రవ్యాల భూతం నేడు దేశంలో ముఖ్యంగా యువతను వేధిస్తున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ పేరుతో ఒక సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ అభియాన్ లక్ష్యాలు, అమలు తీరు, సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ వెంకటరమణ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కప్పర ప్రసాదరావు గారు. ఇద్దరికీ నమస్కారం అండి.
2: నమస్కారం.
1: ముందుగా వెంకటరమణ గారు చెప్పండి, నషాముక్త్ భారత్ అభియాన్ అంటే ఏంటి, దీని ప్రధాన లక్ష్యాలు చెప్పండి.
2: కేంద్ర ప్రభుత్వం ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాగా ఈ నషాముక్త్ భారత్ అనే ప్రోగ్రామ్ ని ఆగస్టు 15, 2000 తీసుకువచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేస్తూ భారతదేశాన్ని ఒక మత్తు పదార్థాల నుంచి, మాదక ద్రవ్యాల వినియోగం నుంచి విముక్తి పరిచే విధంగా ఇది ప్రారంభమైంది. ఈ పథకము ఒక త్రిముఖ వ్యూహం ద్వారా భారతదేశం నుంచి మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించాలి, యువతను ఈ మత్తు నుంచి కాపాడాలి అనే లక్ష్యంతో ఏర్పడింది. యువతను కాపాడాలి, దేశ సరిహద్దులను కాపాడాలి, దేశ ప్రజలను కాపాడాలి అనే ఉన్నత లక్ష్యంతో ఈ పథకం అనేది ఏర్పడింది.
1: కప్పర ప్రసాదరావు గారు, మీరు చెప్పండి, ఈ అభియాన్ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది, ఎందుకు ప్రారంభించింది?
3: ఇది మొదట్లో దేశంలో ఉండబడేటువంటి 272 జిల్లాలలో మొదలై, అంటే మారక ద్రవ్యాలు బాగా వాడుతున్నటువంటి జిల్లాలుగా గుర్తించి మొదట ఆ జిల్లాల్లో ప్రారంభించారు. కానీ ప్రస్తుతం ఇది దేశంలోని అన్ని జిల్లాలలో ఈ మారక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమం లేదా మారక ద్రవ్యాల నిర్మూలన కోసం చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమం దేశమంతటా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఒక తెలంగాణ రాష్ట్ర వాసిగా మనం గర్వించాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర పోలీసులకి ముందుగా మనం అభినందనలు తెలియాలి. ఎందుకంటే దేశం మొత్తం మీద ఇలా తెలంగాణలో మారక ద్రవ్యాల నియంత్రణ అన్నది చాలా పటిష్టంగా జరుగుతుంది, ఎక్కువ కేసులు నమోదవుతా ఉన్నాయి. దీనికి జాతీయ స్థాయిలో కూడా అవార్డు కూడా మన తెలంగాణ పోలీస్ తీసుకోవడం జరిగింది. ఇది ఏంటి, అసలు ప్రారంభించడానికి గల కారణం ఏంటి అంటే, మనిషి ఎప్పుడైతే మత్తుకు లోనవుతాడో మనిషిలోని మానవత్వం పూర్తిగా చచ్చిపోతుంది. పెద్ద ఎత్తున ఈ మత్తు పదార్థాలకు బానిసలు లోన్ కావడం వల్ల మత్తు పదార్థాల అమ్మకందారులు వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. మత్తు పదార్థాలను అమ్మేవాళ్లు, సొమ్ము చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ల డబ్బును దేశ వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించడం, ఉగ్రవాదులకు డొనేషన్లు ఇవ్వడం, కాబట్టి ఇది దేశానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఉండడం వల్ల దీన్ని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఈ మత్తు వ్యతిరేక కార్యక్రమాన్ని నిషాముక్త భారత్ అనేది తీసుకురావాలి, చేయాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తాం.
1: ప్రొఫెసర్ వెంకటరమణ గారు, మీరు చెప్పండి, యువతలో మాదక ద్రవ్యాల వాడకం అనేది పెరగడానికి కారణం ఏంటి?
2: యువతలో మాదక ద్రవ్యాల వాడకం పెరగడానికి మనం అనేక కారణాలను పేర్కొనవచ్చండి. కుటుంబ వ్యవస్థ అనేది కొంత పెనుమార్పులకు గురైంది. ఈ రోజున న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవి వచ్చాయి, దాంతో ఫ్యామిలీ సపోర్ట్ అనేది తగ్గిపోయింది. ఈ టెక్నాలజీ పెరగటంతో, సెల్ ఫోన్ టెక్నాలజీ అనేది వచ్చింది, దీంతో అది అనేక అవాంఛనీయమైన వార్తలు కూడా దీంట్లో సమాచారం కూడా చూసే పరిస్థితి అనేది మరి అందరికీ కూడా వస్తుంది. వీటన్నింటి వల్ల కూడా ఇలాంటి ఈ మత్తు పదార్థాల వైపు యువత మళ్ళటం అనేది మనం చూస్తుంటాము. అయితే దీన్ని ఎట్లా కట్టడి చేయాలనేది ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది. దీనికోసం అనేక వ్యూహాలు కూడా రచించింది, దాంట్లో భాగంగానే ఈ అభియాన్ అనేది కూడా తీసుకురావడం జరిగింది.
1: కప్పర ప్రసాదరావు గారు, మీరు చెప్పండి, దేశంలో ప్రస్తుతం మాదక ద్రవ్యాల వినియోగం ఏ స్థాయిలో ఉందని మీరు భావిస్తున్నారు?
3: దేశం మొత్తం మీద ఒక 20-30% యూత్ వీటికి బాగా అట్రాక్ట్ అవుతా ఉన్నారు. వీటికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. తర్వాత ఒకటి, ఈ సమాజంలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు, తర్వాత పిల్లలు తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉండడం, చదువుకునేటువంటి ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి స్నేహాలు, ఇవన్నీ చాలా కారణాలుగా చెప్పొచ్చు. కానీ దీనికి బానిస కావడానికి ప్రధాన కారణం ఏంటంటే,

0: యొక్క అలవాట్లలో వచ్చినటువంటి మార్పు.
1: వెంకటరమణ గారు, కుటుంబ వాతావరణం, తల్లిదండ్రుల పాత్ర ఈ సమస్యలో ఎలాంటి ప్రభావం చూపుతుంది?
2: వాస్తవానికి ఈ సమస్య రావడానికి కూడా కుటుంబ వాతావరణం కూడా ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకుంటాం. మనం సాంప్రదాయ కుటుంబాల్లో అంతా కూడా సోషల్ సపోర్ట్ అనేది ఉండేది, ప్రతి వ్యక్తి పైన కూడా నిఘా ఉండేది, అంతేకాకుండా వ్యక్తిగత క్రమశిక్షణ అనేది ఎక్కువగా ఉండేది. కానీ ఈ రోజులో అవన్నీ కూడా డైల్యూట్ అయిపోయి దీంతో కొన్ని కొన్ని సందర్భాల్లో మరి వ్యక్తి విపరీత స్వేచ్ఛను కోరుకోవటము, దాంట్లో భాగంగా ఇట్లాంటి వాటికి అలవాటైపోవటం అనేది ఉంది. రెండోది ఏంటంటే ఒంటరితనం అనేది ఈ రోజులో మరి అన్ని వర్గాలను కూడా బాధించే సమస్యగా మారిపోయింది. ఈ టెక్నాలజీ రావటం అనేది ఒక ఎత్తు. రెండోది ఏంటంటే ప్రతి రంగంలోనూ కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయాయి. ఇప్పుడు విద్యారంగంలో కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి, సిలబస్ అంతా కూడా మార్చేశారు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తీసుకుంటే గనక మరి ఒకే పోస్ట్కి అనేక మంది పోటీ పడటం అనేది జరుగుతోంది. ఈ విధంగా పోటీతత్వం అనేది సమాజంలో పెరిగిపోవడంతో అవి మానవ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి.
1: కప్పర్ ప్రసాదరావు గారు, మీరు చెప్పండి, నార్కో కోఆర్డినేషన్ సెంటర్ నషా ముక్త్ భారత్ అభియాన్ లో దాని పాత్ర ఏమి?
0: నార్కో కోఆర్డినేషన్ సెంటర్ అన్నది మనం జాతీయ స్థాయి నుంచి కింద జిల్లా స్థాయి వరకు నాలుగు విభాగాలుగా పనిచేస్తాం. దీంట్లో ఏంటంటే గతంలో ఏదైనా సమస్య వస్తే దాని మీద ఓన్లీ పోలీసుల నిఘా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే ఈ నషాముక్త భారత్ సక్సెస్ కావాలంటే ఓన్లీ పోలీస్ ప్రమేయం ఉంటేనే దీనికి ఫలితం లేదు, అది మాత్రమే సాధ్యం కాదు. కాబట్టి దీంట్లో అందరినీ ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, అంటే జిల్లాలో అయితే కలెక్టర్, రాష్ట్రంలో అయితే చీఫ్ సెక్రటరీ, ఇట్లా కేంద్రంలో దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రత్యేక అధికారి, వీళ్ళందరినీ పెట్టి ఒక టీం ఏర్పాటు చేసినారు. దీంట్లో సమాచార సేకరణ, నషాముక్త వ్యతిరేక ప్రచారము, విద్యార్థులకు అవగాహన సదస్సులు, కేసుల నమోదు, దర్యాప్తు అన్ని ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కేసు నమోదు ఎట్లా అవుతుంది అంటే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే కేసు నమోదు అవుతుంది. ఇన్ఫర్మేషన్ రావాలంటే అవేర్నెస్ రావాలి. అంటే అవేర్నెస్ రావాలన్నప్పుడు మళ్ళీ మనం కింది స్థాయిలో అంటే స్కూల్ చిల్డ్రన్స్ నుంచి కూడా మనం దాని మీద పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి. ఇది ఓన్లీ కేంద్రం ఒక సంస్థ ద్వారా చేసేటువంటి పని కాదు. కాబట్టి దీంట్లో మొత్తం దేశంలో ఉండబడేటువంటి అన్ని రాష్ట్రాలను, జిల్లాలను ఒక సమన్వయపరిచి తీసుకునేటువంటి ఒక కార్యక్రమం, అందులోనే ఇది పనిచేస్తా ఉంది. ఇప్పుడు మనం యువతలో అవేర్నెస్ ఇవ్వడం వల్ల ఫలానా దగ్గర గంజాయి అమ్ముతున్నారు అనేటువంటి సమాచారం మనం రాబట్టగలుగుతాము. కాబట్టి దీంట్లో అంతా కూడా ఒక కూలంకషంగా ఈ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ పనిచేస్తుంది. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా సక్సెస్ రేటు బాగా ఉంది. మన రాష్ట్రంలో అయితే ఇంకా ఉంది, మనం ఇలా ప్రథమ స్థానంలో ఉన్నామంటే కూడా ఈ కోఆర్డినేషన్ వల్లనే అనేది మనకు స్పష్టంగా చెప్పారు. నార్కో కోఆర్డినేషన్ ఓన్లీ కేవలం అంటే కేసులు నమోదు దర్యాప్తు వరకే కాకుండా అవేర్నెస్ నుంచి యాక్షన్ వరకు మొత్తము నష వల్ల ఇబ్బందులు ఏంటి, ఎవరెవరు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒకటి. దాని తర్వాత ఇది ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, ఎక్కడికి పోతుంది, దీనివల్ల ఎవరెవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకునే కోఆర్డినేషన్ సెంటర్ పనిచేస్తుంది. కాబట్టి మంచి ఫలితాలు వస్తున్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతాం.
1: ప్రొఫెసర్ వెంకటరమణ గారు, కేవలం చట్టపరమైన చర్యలతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా, లేదా సామాజిక మానసిక సహకారం కూడా అవసరమని చెప్తారా?
2: యాక్చువల్లీ భారతదేశంలో మత్తుమందుల వినియోగం తగ్గించడం కోసం అనేక చట్టపరమైన ఎనాక్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 47 అనేది వాస్తవానికి మత్తుమందుల వినియోగాన్ని ప్రభుత్వం తగ్గించాలి, అది సమాజం పట్ల మరి పర్యవేక్షణ జరపాలని ఆర్టికల్ 47 పేర్కొంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దీన్ని ప్రత్యేకంగా పేర్కొనడం కూడా జరిగింది. కాలక్రమంలో దీని మీద కొన్ని చట్టాలు కూడా వచ్చాయి. వాస్తవానికి 1940s లో ఒక చట్టం ఉండేది, అది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అనేది ఉండేది. అది ఆ యాక్ట్ అసలు ఏ డ్రగ్స్ ని నిషేధించాలి, ఏ డ్రగ్స్ ని వైద్య రంగంలో అనుమతించాలి అనే దాన్ని చాలా స్పష్టంగా పేర్కొంటామనే జరిగింది. అయితే మత్తుమందుల వినియోగం ఎక్కువ కావడంతో 1985 లో మొట్టమొదటిసారిగా ఇది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. అది చాలా కఠినతరమైన చట్టము. అది ఎవరైనా వినియోగించిన వారు, అమ్ముకున్న వారు ఇద్దరు కూడా మరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అది ఒక చట్ట పటిష్టమైన చట్టంగా చెప్తాం. అదేవిధంగా 1988 లో అక్కడ ప్రివెంటివ్ డిటెన్షన్ ఆఫ్ పర్సన్ సస్పెక్టెడ్ ఆఫ్ ఇల్సిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అని ఒక చట్టం వచ్చింది. ఈ చట్టాలు అన్ని ఉన్నప్పటికీ కూడా లీగల్ ఫ్రేమ్ వర్క్ అనేది చాలా పటిష్టంగా ఉంది, అయినప్పటికీ కూడా ఈ సమస్య మరింతగా పెరుగుతోంది. అందువలన ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి చట్టాలతో మాత్రమే సరిపోదు, దీంతో పాటు మరి పరిపాలనలో ప్రజలను భాగస్వాములు చేయాలి, అలా భాగస్వాములు చేసి ఈ సమస్యను పరిష్కరించడంలో సమాజాన్ని ఎప్పుడైతే భాగస్వాములు చేస్తామో అప్పుడే ఈ సమస్య పరిష్కారం లభిస్తుంది. అందువల్లనే ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, పౌర సేవా సంస్థలు, యువక సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ వీళ్ళందరూ కూడా దీంట్లో అంతర్భాగమయ్యారు. అనే వీళ్ళందరూ ఎందుకు అంతర్భాగమయ్యారంటే లీగల్ ఫ్రేమ్వర్క్ పటిష్టంగానే ఉంది, కానీ పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా సమస్య తీవ్రత తగ్గలేదు. దాంతో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒక స్టేక్ హోల్డర్గా తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈ చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడం కోసం సమాజాన్ని అంతర్భాగం చేయడం.

0: చేయటం జరిగింది.
1: కపర ప్రసాదరావు గారు చెప్పండి, సరిహద్దుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ నియంత్రించడంలో ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చెప్పండి.
2: భారతదేశానికి డ్రగ్స్ రకరకాల పేర్లతో వస్తా ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, తర్వాత భారతదేశానికి చుట్టూ ఉండబడేటువంటి కొన్ని దేశం పట్ల వ్యతిరేకతను పెంచేటువంటి దేశాలు వాళ్ల ఆర్థిక మూలాల్ని బలోపేతం చేసుకుని ఉగ్రవాదాన్ని పెంచడం కోసం సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీన్ని కట్టుదిట్టడం చేయడం కోసమే ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉంది. కోఆర్డినేషన్ కమిటీ పెట్టిన తర్వాత మనము చూస్తే పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతమైనటువంటి ప్రభావం చూపినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని కట్టడి చేయడానికి కోఆర్డినేషన్ కమిటీ ఉంది, అక్కడ ప్రజల నుంచి సమాచారం సేకరిస్తూ ఉన్నారు, వాటిని కట్టడి చేస్తున్నారు. కాబట్టి ఇలా దేశంలో కొంత తగ్గుదల మనకు కనబడతా ఉంది. అట్లనే దేశంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి సరఫరా అయ్యేటువంటి దాంట్లో కూడా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మన పోలీసులు నిఘా ఉంచి పెద్ద ఎత్తున మనం పట్టుకుంటా ఉన్నాం. మనకు తెలంగాణలో అయితే ఎక్కువ మటుకు గంజాయి విపరీతంగా దొరుకుతుంది, చెక్ పోస్టులలోనే మనకు గంజాయి పట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ఒక కోఆర్డినేషన్ కమిటీ పెట్టిన తర్వాత పోలీస్కి తర్వాత ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ఒకటి, డ్రగ్స్ ను పసిగట్టగలిగినటువంటి జాగిలాలు కూడా ఉన్నాయి, ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ, ఇదంతా కలిపి ఉండడం వల్ల ఇలా మనకు సరిహద్దుల కంప్లీట్ గా రూపుమాల్సింది అని చెప్పడం కంటే గతంలో ఉన్న దానికంటే ఎక్కువ సరఫరా రావడం అనేది చాలా తగ్గింది. దీన్ని పూర్తిగా ఆపడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకుంటా ఉంది.
1: ప్రొఫెసర్ వెంకటరమణ గారు, ఈ వ్యసనాల నివారణపై అవగాహన కల్పించడానికి విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరం అని చెప్తారు?
0: మత్తు పదార్థాలకు బానిసైతే ఏమవుతుంది అనే దాన్ని విద్యా ప్రణాళికలో అంతర్భాగం చేయాలి. రెండోది ఏంటంటే విద్యార్థులకు అసలు ఈ మత్తు పదార్థాల వినియోగం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అని కొన్ని కేస్ స్టడీస్ తీసుకుని దాన్ని విద్యార్థులకు తప్పనిసరిగా అధ్యయనం అనేది చేయవలసిన బాధ్యత అనేది ఉంటుంది. మూడోది ఏంటంటే అసలు దీంట్లో వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి అనేది విద్యా సంస్థలన్నిటికీ కొంతమంది డాక్టర్స్ని తీసుకువెళ్ళి పిల్లలతో చర్చించాలి. హై స్కూల్ లెవెల్లో కానీ, కాలేజీ లెవెల్లో కానీ, యూనివర్సిటీస్ లెవెల్లో కానీ తప్పనిసరిగా చర్చిస్తూ ఉండాలి. వాస్తవానికి ఈ విద్యా సంస్థల్లో మనకు భారతదేశంలో మణిపాల్ యూనివర్సిటీ, అదేవిధంగా తేజ్పూర్ యూనివర్సిటీ, అదేవిధంగా వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇట్లాంటి మూడు సంస్థల్లో మాత్రం చాలా సక్సెస్ఫుల్గా వారు డ్రగ్స్ వ్యతిరేకంగా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయగలిగారు, విద్యార్థుల్లో కొంత అవగాహన కార్యక్రమాలు అనేవి తీసుకురాగలిగారు. అట్లాంటి చర్యలు అనేవి అన్ని విద్యా సంస్థలు కూడా రావాలి. స్కూల్స్ లో డిబేట్స్ పెట్టాలి. అదేవిధంగా అసలు డ్రగ్స్ కి బానిస అవటానికి కారణం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ లేకపోవటం. వ్యక్తిలో ఎప్పుడైతే తన సమస్య పరిష్కార శక్తి అనేది లేకపోతుందో అప్పుడు బానిసగా అయిపోవటం అనేది జరుగుతుంది. వ్యక్తిత్వం అనేది పెంపొందించడం అనేది తెలపాలి, క్రమశిక్షణ నేర్పాలి, సంక్షోభ నివారణ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్పాలి. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది కరికులం చేయాలి. అప్పుడు మాత్రమే మనము ఇట్లాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్యార్థులను కాపాడగలం. ఎప్పుడైతే విద్యార్థులు ఈ వ్యసనం నుంచి బయటపడతారో సమాజం బయటపడినట్టే లెక్క. ఎందుకంటే విద్యార్థులైన వారు భారత జనాభాలో దాదాపు 20-25% స్టూడెంట్సే ఉన్నారు. కాబట్టి వారు భావి జీవితానికి మరి అక్కడి పౌరులు కాబట్టి వారిని ముందు ఈ వ్యసనం నుంచి బయట పడవేయగలిగితే వారిలో ఒక పరిణితి చెందిన భావన తీసుకురావాలి.
1: కప్పర ప్రసాదరావు గారు, ఇప్పుడు ఈ నషా ముక్త భారత్ అభియాన్ అంటే ఓన్లీ మత్తు పదార్థాల నిర్మూలనే కాకుండా ఇప్పుడు డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి, అవి ఎట్లా పనిచేస్తున్నాయి? ఈ వ్యసనానికి బానిసైన యువతను ప్రధానంగా ఎలా వీళ్ళను వాళ్ళలో మార్పు తీసుకొస్తున్నారు?
2: బానిస అవడం ఒక వ్యక్తి బలహీనత. బానిసైన తర్వాత దాని నుంచి బయటపడడం అనేది చాలా ప్రయాసంతో కూడినటువంటి పని. ఆ బలహీనతను అంత తొందరగా మాన్పించి బయటకు వచ్చి తర్వాత మళ్ళీ మామూలు మనిషి కావాలంటే చాలా ఇబ్బందికర పరిణామం ఉంటుంది. మీరు గతంలో మన దగ్గర తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ప్రభుత్వం ఒకసారి ఈ కళ్ళులో కలిపినటువంటి క్లోరోఫామ్ బంద్ చేయాలా, క్లోరోఫామ్ లేని స్వచ్ఛమైన కళ్ళే అమ్మాలి అని చెప్పి ఒక నిబంధన పెట్టింది. మామూలుగా ఉంటుంది, దాన్ని కొద్దిగా కఠినతరం చేసింది. కఠినతరం చేసినప్పుడు మీరు మహబూబ్ నగర్ జిల్లాలో సహజమైనటువంటి కళ్ళు లేకుండా కృత్రిమ కళ్ళు తాగేటువంటి ప్రాంతాలలో వ్యక్తులు నానా రకాలైనటువంటి మానసిక రోగులుగా తయారై ఆసుపత్రుల్లో పాలై చాలా ఇబ్బందికర పరిణామాలు వచ్చినాయి. కొద్దిగా అది తక్కువ స్థాయి, ఇది డ్రగ్స్ అన్నది ఇంకా ఎక్కువ స్థాయి. ఇందులో నుంచి మనిషిని మాన్పించి వాడిని మామూలు మనిషిని చేయాలంటే చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే దాన్ని ఏంది వెంటనే నువ్వు దాన్ని ఆపేయకుండా కొద్ది క్రమక్రమంగా దాన్ని దారిలోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికీ డ్రగ్ అడిక్షన్ సెంటర్లలో జరుగుతూ ఉంది. కాకపోతే మనం అనుకున్నట్టు చాలా పెద్ద స్థాయిలో డ్రగ్ అడిక్షన్ సెంటర్లు ఇంకా మనకు అందుబాటులోకి లేవు, తక్కువ ఉన్నాయి. వాటిని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం అనేది నిపుణులైనటువంటి వ్యక్తులు మాత్రమే అందులో సరైనటువంటి చర్య తీసుకోగలుగుతారు. డ్రగ్స్ ను కంట్రోల్ చేయడం ఒకటైతే డ్రగ్స్ బానిసైనటువంటి వాళ్ళని మార్చి వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులుగా చేయడం చాలా పెద్ద టాస్క్. గతంలో మనము మద్య నిషేధం అప్పుడు కూడా చూసినాం, దాని తర్వాత జరిగిన అనేక పరిణామాలు కూడా చూసినాం. కాబట్టి ఈ టాస్క్ ఆపడం పోలీసు వల్లనో లేకపోతే ఇంటెలిజెన్స్ వల్లనో ఇంకో రకం వల్లనో మనం ఆపడం అనేది సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం కావచ్చు, కానీ బానిసైన వాడిని ఎట్లా మార్చగలుగుతాం? చిన్న డ్రగ్ కోసము మర్డర్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడు, దొంగతనం చేయడం

0: కూడా సిద్ధమవుతున్నాడు, తమ సొంత వాళ్ల పైన కూడా దాడి చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితులలో మానసికంగా ఆయనను మార్చడానికి ప్రయత్నం జరగాల. కాబట్టి ఈ డ్రగ్ అడిక్షన్ సెంటర్లు ఇంకా ఎక్కువ ఉండాలి. ఆ ఉద్దేశం ఏంటంటే ప్రతి విలేజ్ లో కూడా, ఇది పెద్ద పట్టణాలకు నాగరిక సమాజానికో సంబంధించింది కాకుండా ఇలా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎక్కడ పడితే అక్కడ గంజాయి లాంటి మత్తు పదార్థాలు దొరుకుతున్న సందర్భంలో ప్రతి గ్రామంలో కూడా దీనికి సంబంధించిన కౌన్సిలర్ ఉండాలి. టీచర్లకే సోషల్ మ్యాథ్స్ ఇట్లా చెప్తున్నటువంటి టీచర్ల స్థానంలో ఈ డ్రగ్ ఎడిక్ట్ వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంది, దాన్ని ఎట్లా మానాలి అని చెప్పేటువంటి ఒక క్లాస్ సపరేట్ గా ఉండాలనేది నా ఉద్దేశం. ఆ రకంగా పనిచేయగలిగితే, అంత లోతు వరకు వెళ్ళగలిగితే మనం దీని నుంచి ఈజీగా బయటపడాలి.
1: వెంకటరమణ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రసాదరావు గారు చెప్పారు డీ అడిక్షన్ సెంటర్లలో కౌన్సిలర్ల పాత్ర ప్రధానంగా ఉండాలి అని. అయితే ఇప్పుడు అలా వ్యసనం నుంచి బయటపడేస్తారు, బయటపడ్డ వాళ్ళను సమాజం ఎట్లా ఆదరించాలి, వాళ్లకు పునరావాసం ఎట్లా చేయాలి అనుకుంటారు?
2: ముందు ఆ సమస్యను ఎదుర్కోవటం అనేది ఒక అంశము. రెండోది, ఆ సమస్య నుంచి బయటపడిన వ్యక్తిని ఎలా మంచి మనిషిగా మార్చాలనేది

0: నుంచి బయటపడేస్తారు. బయటపడ్డ వాళ్ళను సమాజం ఎట్లా ఆదరించాలి, వాళ్లకు పునరావాసం ఎట్లా చేయాలి అనుకుంటారు?
1: ముందు ఆ సమస్యను ఎదుర్కోవటం అనేది ఒక అంశము. రెండోది, ఆ సమస్య నుంచి బయటపడిన వ్యక్తిని ఎలా మంచి మనిషిగా మార్చాలి అనేది మరొక అంశం. ఫస్ట్ ఏంటంటే, సమాజము ప్రతి వ్యక్తిని కూడా ఒక చెడు అలవాటు నుంచి బయటపెట్టిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని ఆదరించే గొప్ప మనస్తత్వం అనేది సమాజంలో రావాలి. అది ఒక. రెండోది ఏంటంటే, అలా వచ్చిన వ్యక్తిని నిరంతరం పర్యవేక్షణ జరుపుతూ ఉండాలి. మళ్లీ వాడు వ్యసనానికి బానిస పోకుండా చూసే బాధ్యత కూడా సమాజం పైనే ఉంటుంది. రెండోది ఏంటంటే, అసలు అట్లా బయటకు వచ్చిన వ్యక్తి మళ్లీ మంచి మార్గంలో నడవడానికి కొన్ని మార్గాలు ఇవ్వాలి. ఉపాధి కల్పించాలి, విద్యావకాశాలు కల్పించాలి, అదేవిధంగా సాంఘికంగా వాళ్ళు అందరితో కలిసిమెలిసి ఉండే అవకాశాలు కల్పించాలి, లేదా కొన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండాలి. ఈ విధంగా వారికి సామాజిక పరిస్థితుల్లో వారు తేలికగా మరి వాళ్ళు వెళ్ళిపోయే విధంగా మరి సమాజం రావాలి. ఇంకోటి ఏంటంటే, వారిని సాధనాలుగా తీసుకుని అసలు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి, డ్రగ్స్ ఎలా వస్తున్నాయి అనే దాన్ని సమాచారం తెలుసుకుని దాన్ని అరికట్టడానికి కూడా వారిని ఉపయోగించుకోవాలి. ఉపయోగించి సమాజము అది ఆ సమస్యను పరిష్కరించడానికి వారిని కొన్ని సాధనాలుగా కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. వారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మిగిలిన సమాజంలో మరి గేలి చేయకుండా వారిని గౌరవిస్తూనే మరి వారి ద్వారా మరి సమాజంలో కొంత మార్పును తీసుకురావడానికి కూడా కృషి చేయాలి. అలాగే విద్య ఉపాధి అవకాశాలు కల్పించాలి, అన్ని కల్పించాలి. ఈ విధంగా సమాజం యొక్క బాధ్యత అనేది గురుతరమైన బాధ్యతగా ఉంటుంది. చాలా దృక్పథంతో ఆలోచించి మరి చెడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదు, ఎప్పటికైనా అతను మంచివాడు అవుతాడు, ఆ మంచి వ్యక్తికి మళ్ళీ మనం కొంత పునరావకాశం ఇవ్వాలి అనేది మనం ఒక దీనిగా పెట్టుకోవాలి. మన విలువల వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చినప్పుడు మనం అందరినీ కూడా మనలో కలుపుకోవాలి అనే ఇది వచ్చినప్పుడు అప్పుడు ఆ ఇంక్లూజన్ అనేది వస్తుంది. వారిని కూడా మరి సామాన్య పౌరులుగా ఒక మంచి వ్యక్తిగా మరి తీసుకోవచ్చు.
0: ప్రసాదరావు గారు, ముందుగానే మీరు చెప్పారు తెలంగాణ నషాముక్త భారత్ కు సంబంధించి మత్తు పదార్థాలు డ్రగ్స్ పట్టుకోవడంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు విశేష కృషి చేశారని. అలాంటి కృషి గురించి చెప్పగలుగుతారా, మన తెలంగాణలో ఎలాంటి కృషి జరుగుతోంది, పోలీసుల పాత్ర ఏంటి?
2: మత్తు పదార్థాలను అరికట్టడం ఒక టాస్క్, మత్తుకు బానిసైన వాడిని మార్చడం రెండో టాస్క్. మామూలుగా టీ కాఫీలు వీటికి కూడా అడిక్ట్ అయ్యి మానాలంటే ఇంత ఇబ్బంది పడతా ఉంటాం కదా, ఇదొకటి. వాటిని కంట్రోల్ చేయడం, కంట్రోల్ చేయడంలో తెలంగాణ పోలీస్ ఇప్పటి వరకు అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని అనిపిస్తా ఉంది. ఎందుకంటే నీకు ఎవ్రీ డే నువ్వు పేపర్లు తీయంగానే గంజాయి పట్టివేత, మారకద్రవ్యాల పట్టివేత, అది మామూలుగా చిన్నగా రెండు కాదు, వందల కిలోలు సంబంధించి వాళ్ళు కార్లలో వెహికల్స్లలో రకరకాలుగా వాటిని మార్చేసి సీట్ల కింద పెట్టి ఇంజన్ల దగ్గర పెట్టి తీసుకుపోతున్నా కూడా పోలీస్ పట్టుకోగలుగుతుంది. అంటే వీళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చాలా బాగా పటిష్టంగా పెరిగింది, సమాజం నుంచి సమాచారం వస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ పెరిగింది, రాష్ట్రంలో బాగా పనితీరు మెరుగుపడ్డది, వాటిని పట్టుకోగలుగుతున్నాం. బయట నుంచి వచ్చే వాటిని ఎయిర్పోర్ట్ లో పట్టుకుంటున్నాం, మన విలేజ్ టు విలేజ్ కి సరఫరా అయ్యే వాటిని పట్టుకుంటున్నాం, ఇంటర్ స్టేట్ ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ కి సరఫరా పట్టుకుంటున్నాం. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, ఇంకా ఎందుకున్నది అంటే ఈ రకమైన మత్తుకు బానిసైన వాళ్ళని మార్చడంలో, ఇందాక సార్ చెప్పింది వాళ్లనే మనం వేగులు ఉపయోగించుకోవడంలో ఇంకా కొంత ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దాన్ని చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేయాలి. వ్యక్తి బానిస అంటే ఒక పదార్థానికి బానిసైన వాడిని దాన్ని మాన్పించి ఎట్లా దారికి తేవాలనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే ఈ బార్డర్లో ఇది 25%, నీకు 75% ఈ మార్పు మీద దృష్టి పెట్టాలి. ఈ నషాముక్త భారత్ కు సంబంధించి సైకిల్ ర్యాలీలు జరుగుతాం, అది ఇంకా ఎక్కువ జరగాలి. అయితే ఇవన్నీ వీళ్ళందరూ ఓన్లీ పట్టణాల వరకే పరిమితం అయితే ఉన్నారు, అది గ్రామీణ ప్రాంతం వరకు కూడా పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. డ్రగ్స్ అనగానే కేవలం బయట నుంచి వచ్చేటువంటి గంజాయి తర్వాత అనేక రకాలుగా డ్రగ్స్ పేర్లు చెప్తా ఉన్నారు కదా, ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాలలో అమ్మబడేటువంటి కళ్ళు కానీ లేకపోతే క్లోరోఫామ్ కానీ ఇట్లాంటి వాటిని కూడా ఎక్కువ దృష్టి పెట్టి మార్పించడానికి ప్రయత్నం చేయాలి. కానీ కింది స్థాయిలో ఉండే పరిస్థితి ఏంది, దాన్ని కూడా మనం అరికట్టాలి. అరికట్టాలంటే ఫస్ట్ వీళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు ఇంకా అంటే మన ప్రభుత్వం కానీ మన పోలీస్ శాఖ కానీ ఇంకా ఎక్కువ కృషి చేస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువ ప్రయత్నం జరిగితే ఎక్కువ ఫలితాలు వస్తాయని అనిపిస్తుంది.
0: వెంకటరమణ గారు, ఈ నషా ముక్త భారత్ అభియాన్ అమల్లో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు గాని అడ్డంకులు గాని ఏమున్నాయి?
1: ఈ నషాముక్త అభియాన్ అనేది ఏదైతే ఉందో అది ఒక పటిష్టమైన త్రిముఖ వ్యూహంతో వస్తోందండి. మూడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దీనికోసం తమ దృష్టిని, తమ శక్తియుక్తుల్ని, సామర్థ్యాన్ని అంతటిని కూడా కేంద్రీకరించి తయారు చేస్తున్నాయి. మొదటిది ఏంటంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇది మరి జాతీయ స్థాయిలో మరి మత్తు మందు సరఫరాన్ని నిరోధించడానికి ఎన్నో చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. అంటే సరఫరాలోనే దాన్ని కంట్రోల్ చేసే విధంగా చెప్తాను. ఒకవేళ సరఫరా జరిగిన తర్వాత అది ప్రజలకు ఆ అలవాటు తగ్గించడం కోసం సోషల్ జస్టిస్ డిపార్ట్మెంటు, ఎంపవర్మెంట్ డిపార్ట్మెంటు ఇట్లాంటివి తీసుకుంటున్నాయి. అదేవిధంగా ఎవరైతే దీనివల్ల బానిస

0: ఈ ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాడు. అటువంటి వాళ్ళని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది కూడా వారిని బయటికి తీసుకురావడానికి అనేక కృషి చేస్తాం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి దీనికోసం ఎంతో కృషి జరుగుతోంది. దీంట్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి, అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, యూత్ క్లబ్స్, ఎన్ఎస్ఎస్, కాలేజీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి, అలాగే నెహ్రూ యువ కేంద్ర సెంటర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా డెవలప్ చేసి 1-444-6 అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి తయారు చేసి ప్రజలు ఇంకా జాగరూకతతో దీన్ని సమస్యను రిపోర్ట్ చేయడం కోసం దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఇన్ని చేసినప్పటికీ కూడా ఈ రోజున మనము ఈ సమస్య కొంతమేరకు తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ మనం ప్రధానమంత్రి చెప్పినట్టుగా జీరో టాలరెన్స్ లెవెల్ కి మనం వెళ్లాలంటే కనుక ఇప్పుడున్న కృషి కనీసం ఇంకా రెండింతల కృషి అనేది అవసరమవుతుంది అనేది ప్రభుత్వమే చెప్తోంది. అయితే ఎప్పటికైనా కానీ దీంట్లో అన్ని భాగస్వామి పక్షాలు సమంగా కృషి చేసినప్పుడు తప్పనిసరిగా దీనికి సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది.
1: ప్రసాద్ రావు గారు, మీరు చెప్పండి, ఈ నషాముక్త అభియాన్ కు కేటాయించిన బడ్జెట్ కానీ వినియోగం గురించి
2: 2020 నుంచి చూసుకుంటా పోతే మొదట్లో 100-150 కోట్ల నుంచి మొదలైనటువంటి బడ్జెట్ ఇప్పుడు దాదాపుగా 300 కోట్ల వరకు ఉంటుంది. ప్రచారము, పబ్లిసిటీ దీనికి సంబంధించి ఇందులో మిగతా డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ బడ్జెట్ తక్కువ కనబడుతుంది. కానీ ఇప్పుడు పోలీస్ ఉంది, దానికి సంబంధించిన బడ్జెట్ సపరేటే, ఇంటెలిజెన్స్ సంబంధించిన బడ్జెట్ సపరేటే ఉంటుంది. ఓన్లీ దీనికి ప్రచారానికి వీటికే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 333 కోట్లు ఈ సంవత్సరం విడుదల చేసింది, వర్క్ జరుగుతూ ఉంది. వీటికంటే ఎక్కువ స్వచ్ఛంద సంస్థలు వీటి మీద ఎక్కువ కృషి చేస్తూ ఉన్నాయి. ఈ స్వచ్ఛంద సంస్థల పనితీరు కూడా ఇంకా మెరుగుపడాలి. అవి కూడా వాళ్ళ నిధుల నుంచి లేదా స్వచ్ఛంద సంస్థలకు ఇతర కంపెనీల ద్వారా కానీ వాటి ద్వారా సిఎస్ఆర్ నిధులు ఇట్లాంటివి కూడా వీటికి ఎక్కువ వినియోగిస్తూ ఉన్నారు. ఒకటి, బార్డర్లో పోలీసు వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వీళ్ళు పెట్టేటువంటి వాళ్ళ శాఖలకు వచ్చే నిధులు బోను. కేవలం దీనికోసం అంటే మీరు చెప్పినట్టు ఈ ఒక్క ప్రోగ్రామ్ కోసమే సుమారు 333 కోట్లు ఈ సంవత్సరం కేటాయించినారు.
1: వెంకటరమణ గారు, మీరు చెప్పండి, రాబోయే 5 ఏళ్లలో నషా ముక్తి భారత్ అభియాన్ లక్ష్యాన్ని ఏ మేరకు సాధించగలరని భావిస్తున్నారు?
0: ఇది లక్ష్యాలు సాధించాలి అంటే తప్పనిసరిగా అన్ని వర్గాలు కూడా సంఘటితంగా కృషి చేయాలి. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలు ఎవరైతే ఉన్నాయో, సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్, ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కలిసి కృషి చేసినప్పుడు మరి తప్పనిసరిగా ఈ లక్ష్యాలు చేరుకోవటం అనేది ఈజీ అవుతుంది. వీటన్నింటికంటే ప్రధానమైనది ఏంటంటే సమాజంలోని ప్రజల్లో వారి ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఇది ఒక సామాజిక సమస్య. ఈ సమస్యను మనము ఎట్లయినా సరే మన స్థాయిలోనే మనం పరిష్కరించాలి అనేది ప్రతి వ్యక్తి ఒక బాధ్యతగా భావించాలి. అలా బాధ్యతగా ఎప్పుడైతే భావిస్తాడో అప్పుడు ఈ సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది.
1: కప్పర ప్రసాదరావు గారు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా ఈ డ్రగ్స్ మార్కెటింగ్ బాగా జరుగుతుంది. దీన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు?
2: ఒక ఈ డ్రగ్సే కాదు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా మొత్తం టోటల్ ప్రపంచ మార్కెటే దీని మీద నడుస్తా ఉన్నది. ఈ ప్లాట్ఫామ్ల మీద వీటిని అరికట్టాలంటే పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ప్రభుత్వము, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా మానిటర్ చేసే వీటితోనే ఈజీగా దొరుకుతారు. ఇప్పుడు దేశంలో నేరాలు చేసినటువంటి వ్యక్తులలో దాదాపు 80% మంది టెక్నికల్ గా తప్పు చేసి దొరుకుతున్న వాళ్ళు, లేదా టెలిఫోన్ నంబర్ ట్రేస్ చేయడం వల్లనో, లేకపోతే ఇంకొక దగ్గర ఏదైనా వీడియో పెట్టడం వల్లనో, లేకపోతే ఫేస్బుక్ ఏదైనా పోస్ట్ పెట్టడం వల్లనో. దీన్ని చూసి 80% నేరాలు పట్టుబడుతున్నది సోషల్ మీడియా ద్వారానే. కాబట్టి డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎవరైతే మార్కెటింగ్ చేసినా వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ. ప్రభుత్వానికి కూడా పెద్ద సమస్య కాదు. ఎందుకంటే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఎంత డెవలప్ అయిందో ఇక్కడ కూడా అంతే డెవలప్ అయింది. దీంతో పాటు దీన్ని నివారించడం కోసము, దీని మీద చర్యలు తీసుకోవడం కోసం కూడా ప్రభుత్వం ఈ ప్లాట్ఫామ్ ఎక్కువ ఉపయోగించుకోవాలి. ఎందుకు ఉపయోగించుకోవాలని చెప్తున్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ర్యాలీలు ఇట్లాంటి అన్ని చేయడం ఒకెత్తు అయితే, ఎవరైతే ఈ డ్రగ్స్ వల్ల ఇబ్బందులు పడ్డటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయో అదొకటి చిన్న చిన్న క్లిప్స్ ఈ సోషల్ మీడియాలో మనం ఈ ప్లాట్ఫామ్లలో పెట్టడం, దానికి సంబంధించిన చిన్న చిన్న స్టోరీస్ నెరేషన్స్ క్రియేట్ చేయడం, ఒక కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది ఒక వ్యక్తి వల్ల, ఆ వ్యక్తి మత్తుకు బానిసైతే కుటుంబాలు ఇంత దిగజారిపోతాయా, ఇంత ఆర్థిక ఇబ్బందులలో పడిపోతాయి అనేటువంటి ప్రచారాలు కూడా చాలా అవసరం. కాబట్టి వాళ్ళను అరికట్టడంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు, ప్రచారంలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ టెక్నాలజీని ఎక్కువ పోలీసు ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో నషా ముక్త భారత్ అభియాన్ పై విలువైన సమాచారాన్ని, తమ అభిప్రాయాలను పంచుకున్న మన అతిథులు ప్రొఫెసర్ వెంకటరమణ గారు, అలాగే శ్రీ కప్పర ప్రసాదరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మాదక ద్రవ్యాల ముప్పు నుంచి మన యువతను, సమాజాన్ని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్క పౌరుడి, ప్రతి కుటుంబం యొక్క సామాజిక బాధ్యత అని చక్కగా వివరించారు. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం మా శ్రోతలకు, ముఖ్యంగా యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఆకాశవాణి శ్రోతల కోసం విలువైన సమయం కేటాయించి అవగాహన పెంపొందించినందుకు మీ ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి, ప్రొఫెసర్ వెంకటరమణ గారు, శ్రీ కప్పర ప్రసాదరావు గారు.
3: ఇంతవరకు మీరు మత్తుకు దూరంగా మనుగడకు దగ్గరగా నషా ముక్త భారత్ యువతకు

కొత్త దిశ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ వెంకటరమణ గారు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కప్పర ప్రసాదరావు గారు, సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: శ్రోతలకు గమనిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తేదీ సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేస్తూ 2324085252, 2324085353 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఈ సోమవారం అంటే 28వ తేదీ సాయంకాలం 7:15 అంశం పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు. గమనిక విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ, సినిమా పాటలు.

0: from the Indian contingent. So that's all from the special Asian Games report on Akashwani. From producer Shehnawaz Khan, editor Vishal Kumar, and me Abhinav Punchi, we bid you farewell and hoping that India have a glorious Friday and do well in the Asian Games. Thank you for listening.
1: Asian Games 2026, Aichi Nagoya.
2: ఇంతవరకు జపాన్ లో జరుగుతున్న 20వ సంచిక ఆసియా క్రీడలు 2026 రోజువారీ నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు.

మీరు విన్న పాట అమరశిల్పి జక్కన్న చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించారు. సముద్రాల సీనియర్ గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం. శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు, ఇప్పుడు వినండి. రాజముకుటం చిత్రం కోసం పి లీల ఆలపించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం, మాస్టర్ వేణు సంగీతం.

అనురాగం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతమే నుండి పెండ్యాల సంగీతం.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా వినండి లక్షాధికారి చిత్రం నుండి ఘంటసాల పీసుశీల గానం, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, టి చలపతిరావు సంగీతం.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొంతసేపట్లో వార్త ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే మొహమ్మద్ జుబైర్.

15 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకాస్తవం దేవీస్తుతి ప్రసారమవుతుంది. 6:35 నిమిషాలకు పొలం పనులు, మల్బరీ సాగు గురించి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ మహబూబ్ నగర్ శాస్త్రవేత్త జి నాగరత్న గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ములుగు జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్ రేపు ఉదయం 7 గంటలకు. 7:15 నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రకారుడు కిరణ్ వరికెళ్ల గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన అక్రమ నిర్మాణాల గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్టీఎన్ నీతా చంద్రశేఖర్ గారి గాత్రం రేపు ఉదయం 8:30. 9:10కి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 11:03కు సరదాల రోబో హాస్య నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ జాలాది రత్న సుధీర్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగ అనిల్ కుమార్. 12:10కు యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40కి ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్ ఫిల్మ్ డైరెక్టర్ ఆర్టిస్ట్ గీతా భాస్కర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2:30కు వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంకాలం ప్రసారంలో 5:03కు జానపద సంగీత కార్యక్రమంలో సమ్మక్క సారక్క కథ యక్షగానం చివరి భాగం వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. వ్యవసాయ సూచనలు 6:50. ఇందులో నూనె గింజల పంటలలో సస్యరక్షణ ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి మాధురి గారు అందించే వివరాలు వింటారు. ఏడు గంటల 7:15కు ఇల్లు వాకిలిలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత వివిధ పంటలు సస్యరక్షణ ఈ అంశం గురించి జనగాం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ టి లక్ష్మణ్ గారి ప్రసంగం ఉంటుంది. 7:45కు వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో, 8:03కు అమరవాణి సంస్కృత కార్యక్రమంలో సంస్కృత భాష ప్రాముఖ్యత గురించి డాక్టర్ పాటూరి నాగరాజు గారి ప్రసంగం ఉంటుంది. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 సంవత్సరంకు గాను 20వ సంచిక రోజువారీ నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఆ తర్వాత ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:14 దాటి 6 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50కు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ప్రభాత ప్రసారం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.